ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 13వ తేదీ, గురువారం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. భక్తి సాగరంలో ఒలలాడే దైవీక మార్గం అర్చన. ఈనాటి అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్ మండలంలో నెమ్లి గ్రామంలో ఉన్న సాయిబాబా మందిర విశేషాలను తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్రదర్శినిలో భాగంగా నెమ్లి సాయిబాబా ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం. సదాసత్స్వరూపం చిదానందకందం జగత్ సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేశ్చయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ శ్లోకం వింటే మనసులోకి ముందుగా వచ్చే పేరు సాయినాథుడు. సాయిబాబా గురించి మనలో చాలామందికి చిన్నప్పటి నుంచే తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా సాయిబాబాను ప్రార్థించు అంటారు. ఏదైనా మంచి పని మొదలుపెట్టినా బాబా ఆశీస్సులు ఉండాలి అంటారు. బాబా అంటే అసలు మనకు ఏం గుర్తొస్తుంది? షిరిడీనా, బాబా విగ్రహమా, ధ్వనినా, లేక ఆయన చెప్పిన శ్రద్ధ సబూరినా? సాయి పేరు వినగానే ఇవన్నీ మనకు స్ఫురణలోకి వస్తాయి కదా. అలాగే భక్తుల విశ్వాసంతో ఏర్పడి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయం నెమ్లి శ్రీ సాయిబాబా మందిరం. ఈ క్షేత్ర విశేషాలను మరిన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నెమ్లి గ్రామంలోని సాయిబాబా మందిరానికి వచ్చిన భక్తులకు మొదట కనిపించేది ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, విశాలమైన ఆలయ ప్రాంగణం, మధ్యలో తెల్లగా కనిపించే సాయి మందిరం. ఈ ఆలయానికి ఇరువైపులా గణేశుడు, దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు. ముందుగా వారిని దర్శించుకొని సాయి సన్నిధికి చేరుకోవటం ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి. లోపలికి వెళ్ళగానే ప్రశాంతమైన ముఖం, కళ్ళల్లో కనిపించే కరుణతో తెల్లని పాలరాతితో రూపొందించిన చక్కని సాయిబాబా మూర్తి మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దేవుడిని దర్శించుకోవటం అంటే మన కోరికలు చెప్పుకోవటం మాత్రమేనా? లేక కొంతసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం కూడా ఒక ప్రార్థనేనా? బహుశా రెండూ కావచ్చు. మరి ఈ మందిరంలో చెప్పుకోవలసిన మరో ముఖ్య విషయం ఇక్కడ జరిగే హారతులు, పూజలు, అభిషేకాలు. ఇవి కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా భక్తులు స్వయంగా పాల్గొనే విధంగా ఉంటాయి. సాయి దర్శనం తర్వాత బాబాకు జరిగే అభిషేకం ఎలా ఉంటుంది, భక్తులు స్వయంగా పాల్గొనే ఆ సేవలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:33. మీరు వింటున్నారు క్షేత్రదర్శినిలో భాగంగా నెమ్లి శ్రీ సాయిబాబా ఆలయ విశేషాలు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడిలోని ప్రధాన విగ్రహానికి అభిషేకం పూజారులు చేయటం చూస్తూ ఉంటాం. కానీ నెమ్లి సాయి మందిరంలో భక్తులు కూడా సాయి విగ్రహానికి అభిషేక సేవలో పాల్గొనే అవకాశం

అవకాశం ఉంటుంది. ఇక్కడ పాలు, నీరు వంటి వాటితో బాబాకు పవిత్ర స్నానం నిర్వహిస్తారు. మన చేతులతో ఎంతో ప్రేమగా పూజించే బాబాకు అభిషేకం చేయటం అంటే నిజంగా ఎంతో అదృష్టం. అభిషేకానంతరం పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో బాబాను అందంగా అలంకరిస్తారు. అలా అలంకరించిన బాబా విగ్రహం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరి ఈ క్షేత్ర విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నెమ్లి శ్రీ సాయిబాబా ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆలయం ముఖద్వారం దగ్గర నంది విగ్రహం ఉంటుంది. సాధారణంగా మనం శివాలయాలలో నంది విగ్రహాన్ని చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ సాయిబాబా ఆలయం దగ్గర నంది ఉండటం విశేషం. నంది విగ్రహం కొమ్ముల మధ్యలో నుండి సాయినాథుని దర్శించుకోవటం ఇక్కడి మరో విశేషం. బాబా అభిషేకం తర్వాత మరో ముఖ్యమైన ఘట్టం హారతి. షిరిడీలో ఉన్నట్టుగానే నాలుగు వేళ్లలో బాబాకు హారతి నిర్వహిస్తారు. అన్ని హారతుల్లోకెల్లా కాకడ హారతికి ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ ఆలయ విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్ర దర్శినిలో భాగంగా నెమ్లి శ్రీ సాయిబాబా ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇక ఈ ఆలయంలో మరొక ప్రత్యేక ప్రదేశం, అదే ధుని. అది కేవలం అగ్ని కాదు, భక్తులు తమలోని బాధలు, ఆందోళనలు, చెడు ఆలోచనలు అన్నింటినీ ధునిలో వెదిలిపెట్టినట్టుగా భావిస్తారు. సాయి బోధనలలో రెండు మాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది, అదే శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే ఓర్పు. మన జీవితంలో కూడా ఈ రెండు అవసరమని తెలియజేశారు బాబా. ఈ ఆలయంలో ప్రతి గురువారం పల్లకి సేవ, గురు పౌర్ణమికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలు కూడా గురువారం రోజు, గురు పౌర్ణమి రోజు జరుగుతూ ఉంటాయి. నెమ్లి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించకపోతే వెంటనే స్వామిని దర్శించుకోవాలని, స్వామి కృపకు పాత్రులవ్వాలని ఆశిద్దాం. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 30 సెకన్లు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్సభలో విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్దతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆఫ్రికాతో

0: సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ మే ఉభరతి హి తాకత్ ఆజ్ పూరి దునియా దేఖ్ రహీ హై, పూరి దునియా భారత్ కే సాథ్ వ్యాపారిక సంబంధ బఢానా చాహతీ, పూరి దునియా కే ధ్యాన్ మే ఆ గయా హై కి యే 4 ట్రిలియన్ డాలర్ కి ఆజ్ కి ఎకానమీ 2047 మే జబ్ హమ్ 100 వర్ష్ ఆజాదీ కే బనాయేంగే తబ్ యే 30 ట్రిలియన్ డాలర్ కి ఎకానమీ కమ్ సే కమ్ బన్ జాయేగీ.
0: బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గత జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని, కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. टीबी मुक्त भारत

0: లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ఇది మన చట్టం భరోసా సెంటర్స్ కార్యకలాపాలు అంశం గురించి సీతారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి మన కార్యక్రమంలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించి తెలియజేయడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి సీతారెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సీతారెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: ఈ భరోసా కేంద్రం గురించి మనం పేపర్లలో వినడం కానీ టీవీలో చూడడం కానీ జరుగుతూ ఉంటుంది సీతారెడ్డి గారు. అసలు ఈ భరోసా కేంద్రం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: మనకి మామూలుగా ఎక్కడైనా కూడా సేఫ్టీ అన్నది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశమైనా డెవలప్ అయిన అయిందంటే అక్కడ సేఫ్టీ ప్రయారిటీ అని అర్థం చేసుకోవాలి. సో స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడైతే చాలా సురక్షితంగా ఉంటారో, సురక్షితము అని అనుకుంటారో, అక్కడ అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్లోని మనకి స్త్రీలపై మరియు పిల్లలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారికి మేమున్నాము అని నమ్మకం కలిగించడానికి ఒక సెంటర్ అవసరం. పోలీసు వారు ఉంటారు, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ చాలా సందర్భాలలో లైంగిక దాడులు జరిగిన బాధితురాళ్ళు, మనం పిల్లలు అనుకున్నప్పుడు కొన్నిసార్లు బాయ్స్ అటు బాలురు కూడా ఉంటారు. సో వీళ్ళు పోలీస్ యూనిఫామ్ చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. ఒకలాంటి ఏమంటారంటే మనసు విప్పి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు. సో ఇలాంటి సందర్భాలలో వారికి నమ్మకం కలిగించే రీతిలో భరోసా సెంటర్స్ని మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణలో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయి అండ్ అవి చాలా సక్సెస్ఫుల్గా మంచి పనితీరుని కనబరుస్తూ ఉన్నాయి.
0: సీతారెడ్డి గారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పెద్దలు చెప్పారు. ఎక్కడైతే ఈ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలే చరిస్తారని అంటారు. అలాంటి మన ప్రస్తుత సమాజంలో స్త్రీలు బయట క్షేమంగా తిరగడము, సురక్షితంగా ఉండడం అనేది ఒక సమస్యగా మారింది. దానికి తోడు లైంగిక దాడులు బారిన పడ్డ వాళ్ళు వారు విపరీతమైన స్ట్రెస్కు బాధకు గురవుతుంటారు. వారు కంప్లైంట్ ఇవ్వడానికే ఒక సాహసం అవుతుంది. ఆ ఇచ్చిన కంప్లైంట్ ప్లేస్లో అక్కడుండే పోలీస్ స్టేషన్ వాతావరణము, 10 మంది ముందు చెప్పడము, వాళ్ళకి జరిగిన సమస్యను అంతా విపులీకరించి చెప్పి 10 మందిలో ఒక స్టిగ్మా డెవలప్ అయ్యే అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడైతే వారు సమస్యను సానుకూలంగా చెప్పి వారికి ఒక పరిష్కారం లభించే విధంగా చెప్పాలంటే భరోసా కేంద్రానికి రావడం కరెక్ట్ అంటారు.
1: అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. లైంగిక నేరం జరిగినప్పుడు బాధితురాలు ఖచ్చితంగా మీరు అన్నట్లు లాట్ ఆఫ్ స్ట్రెస్, ట్రామా, మానసిక క్షోభకు గురయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి సందర్భాలలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేని పక్షంలో వారి తరఫున వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళకి క్లోజ్ ఎవరు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ నమోదైన వెంటనే బాధితురాలని పోక్సో మరియు రేప్ కేసులలో

0: లైంగిక దాడి నేరాలు జరిగిన సందర్భాలలో ఇమీడియట్గా ఆ విక్టిమ్స్ని మనము భరోసా సెంటర్కి ఒక ఉమెన్ ఎస్కార్ట్ని ఇచ్చి పంపించడం జరుగుతుందండి. పోక్సోలో ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు ఎవరైనా కానీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వస్తారండి. సో అందుకని చెప్పి మనకి పోక్సో చట్టం అన్నది చాలా పవర్ఫుల్ చట్టం అయింది. అందులో చాలా పిల్లల కొరకు వాళ్ళని సంరక్షించడం కొరకు చాలా సెక్షన్స్ చక్కగా పొందుపరిచి ఉన్నాయి. సో ఈ లైంగిక దాడి కేసులోని ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆ బాధితురాలతోటి ఆ విక్టిమ్ తోటి ఒక ఉమెన్ ఎస్కార్ట్ ఉమెన్ ఎస్ఐ కానీ ఉమెన్ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఉమెనే ఉండాలి. ఉమెన్ ఎస్కార్ట్ ఇచ్చి భరోసా సెంటర్కి పంపిస్తాము. భరోసా సెంటర్లో మనకి అన్ని రకాల సేవలు అండర్ వన్ రూఫ్. భరోసా సెంటర్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ సెంటర్ ఫర్ క్రైసిస్. అంటే బాధలో ఉన్న బాధితురాలకి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది చాలా సందర్భాలలో. అదేవిధంగా మనకి ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు. వాళ్ళ మానసిక స్థితిగతులను అవగాహన చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటందుకు సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అదేవిధంగా మెడికల్ స్టాఫ్ చాలా సందర్భాలలో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇమీడియట్ అవసరం ఉంటుంది. సో మనకి ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ డాక్టర్స్ ఉంటారు. అంతేకాకుండా లీగల్ అంటే న్యాయపరంగా వాళ్ళకున్న అనుమానాలని తీర్చేటందుకు లేదా న్యాయపరంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటందుకు మనకి లీగల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కసారి భరోసా సెంటర్కి బాధితురాలు వస్తే అన్ని రకాల సర్వీసెస్ సేవలు ఒకే సెంటర్లో ఉంటాయి. తనకున్న బాధని కూడా వీళ్ళు కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్ అర్థం చేసుకొని అదే రీతిలో వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని కొంచెం సాంత్వన కలగజేస్తారు. అంతేకాకుండా మనకి భరోసా సెంటర్స్లోని చాలా ఎన్జిఓస్ కొలాబరేట్ అయి ఉన్నారు. సో మనకి కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే లైంగిక దాడి జరిగి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటుంది, ఆ స్త్రీ కానీ అమ్మాయి కానీ, ఆ బాధలో తల్లిదండ్రులు కానీ సొంత వాళ్ళు వాళ్ళని వెలివేయటం జరుగుతుంది. ఇంట్లోకి రానియరు, ఊర్లోకి రానియరు. సో ఇదొక స్టిగ్మా లాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి రిహాబిలిటేషన్ అంటే ఉండటానికి ఒక నీడ కూడా అవసరము. సో పునరావాసం కూడా మనం భరోసా సెంటర్స్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా పునరావాసం కలిగిస్తాము. అందులో మనకి చాలా ఫేమస్ ఎన్జిఓ ప్రజ్వల అని ఉంది, అక్కడ పునరావాసం కలిగిస్తాం. అదే కాకుండా గవర్నమెంట్వి కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరు వాళ్ళని తీసుకొని వెళ్ళని ఓన్ చేసుకునే సమయంలో మనం పునరావాసం కలిగిస్తామండి భరోసా సెంటర్ ద్వారా.
1: అంటే ముఖ్యంగా లైంగిక దాడి బారిన పడిన వ్యక్తి మానసికంగా క్షోభకు గురవుతాడు, శారీరకంగా అవస్థకు గురవుతాడు. అలాగే వారికి ప్రతి ఒక్కరికి చట్టపరమైన పరిజ్ఞానం ఉండాలని లేదు, దానితో పాటు వాళ్ళని సాంత్వనపరిచి వాళ్ళకి భరోసా అష్యూరెన్స్ ఇచ్చేసి ఒక నమ్మకం కలిగజేసి జరిగిన అన్యాయాన్ని సైలెంట్గా సఫర్ కాకుండా పోరాడి న్యాయం సాధించుకోవాలన్న దిశగా అన్ని విధాలుగా వాళ్ళని సమాయత్తం చేస్తుంది భరోసా కేంద్రం.
0: అవునండి, భరోసా కేంద్రము ఇందాక మనం చెప్పినటువంటి ఏది కౌన్సిలింగ్ కానీ లీగల్ సపోర్ట్ మెడికల్ సపోర్టే కాకుండా వాళ్ళకి రీసెంట్గా మనము స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని కొన్ని బాధితురాలు ఉంటారు వాళ్ళకి, కొందరు చదువుకోవాలని అనుకుంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి మేము చదువుకోవాలి అని అంటారు. అటువంటి వారికి కూడా మనము ఎన్జిఓస్ ద్వారా లేదా కొందరు ఇండివిజువల్స్ మేము కొంచెం డబ్బు సహాయం చేస్తాము అంటే వారి ద్వారా మనము చదువు కూడా చెప్పిస్తున్నాము, చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా కొందరు సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి బాధితురాళ్ళు మేము సివిల్స్కి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాము, మాకు హాస్టల్లో ఉండేటందుకు మాకు కొంచెం సహాయం చేయండి అని అంటే మనము అది కూడా సహాయం చేస్తున్నామండి. అంతేకాకుండా వీళ్ళు టు లివ్ అ డిగ్నిఫైడ్ లైఫ్ ఇన్ ద సొసైటీ, మనతో పాటు సమానంగా వాళ్ళు గౌరవంగా బతికే రీతిలో వాళ్ళకి నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా మనము కొన్ని ఎన్జిఓస్ సహాయం తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి డబ్బు కట్ అవసరం లేదు, అక్కడే పునరావాసం కలిగిస్తాము. అక్కడే వాళ్ళు ఉండి ఫ్రీగా ఈ నైపుణ్యాలు డెవలప్ చేసుకున్న తర్వాత ఉద్యోగం కూడా పెట్టేయడం జరుగుతుందండి.
1: అంటే జీవితము అక్కడితో ఆగిపోలేదు అనే ఒక విశ్వాసం కలిగజేసి వాళ్ళకు ఒక ఆశ్వాసం ఇచ్చి,
0: అవును,
1: స్వచ్ఛంద సేవా సంస్థలని ఆధారంగా చేసుకుని వాళ్ళతో సమన్వయపరుస్తూ వీళ్ళకి అవసరమైన చోట శిక్షణనిస్తూ వారిని వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అంటే వాళ్ళని వాళ్ళ జీవితాన్ని సొంత
0: కాలం మీద తాము నిలబడేటట్టుగా గౌరవంగా సంఘంలో బతికేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం కూడా మనము పోలీస్ విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి భరోసా సెంటర్స్ ద్వారా చేస్తున్నాం. అయితే భరోసా సెంటర్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైతే కౌన్సిలర్స్ సైకాలజిస్ట్ అన్నారు, దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ నాట్ పోలీస్, దే ఆర్ సివిల్ పీపుల్ వర్కింగ్ ఫర్ భరోసా ఫర్ ద విక్టిమ్స్. సో వాళ్ళందరూ కూడా హైలీ ప్రొఫెషనల్స్ అండి. ప్రొఫెషనల్స్ని మనము పోలీస్

0: లో లేరు కాబట్టి సపరేట్ గా మనం ప్రొఫెషనల్స్ ని సెలెక్ట్ చేసుకుని భరోసా సెంటర్ లో మనం పెట్టుకోవటం జరిగింది. స్వచ్ఛంద సంస్థలే కాదు, కొందరు ఇండివిజువల్స్ ఉంటారు, మేడం మీకు మేము కొంచెం డబ్బులు సహాయం చేస్తాము, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే విక్టిమ్ అసిస్టెన్స్ చేస్తాము అన్నప్పుడు అది కూడా చేస్తాం. కాకపోతే విక్టిమ్ గురించి ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారి గురించి విక్టిమ్కి కానీ ఎటువంటి సమాచారం ఉండదు. ఇది జస్ట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వాళ్ళకి అందుతున్న సహాయం అంతే. ఇలాంటి సహాయ సహకారాలు మనం చాలా చేస్తున్నాము.
1: అంటే దాతృత్వం గల సహృదయుల చేత కూడా ఈ సహాయాన్ని అందజేస్తారు, కానీ ఇచ్చిన వారు ఎవరికి ఇచ్చినారో తెలియదు, ఎవరు సహాయం పొందుతున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు విషయం కూడా తెలియదు,
0: చెప్పము. హైలీ కాన్ఫిడెన్షియల్, ఎవరు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ పేరు గానీ ఏది గానీ మనం చెప్పము. ఓన్లీ మనము పలానా కాలేజీలో ఉంది, ఆ కాలేజ్ అకౌంట్ ఇది స్కానర్, ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, స్కాన్ చేసి డబ్బులు కట్టియడం గానీ. అదేవిధంగా హాస్టల్ అయితే హాస్టల్కి కూడా అట్లనే, ఎక్కడ కూడా మనం బాధితుల పేర్లు గానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని గానీ ఎక్కడ కూడా మనము బయట పెట్టము, ఎవరికి చెప్పము.
1: అంటే కంప్లైనెంట్ విషయాలు ఏవి అన్ని గోప్యంగా ఉంచుతూ తిరిగి వారికి పునరుజ్జీవనం కలిగే విధంగా పునరావాసాన్ని కల్పిస్తూ సమాజంలో ఆత్మగౌరవంగా బతకడానికి ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చూడపడతారు.
0: అవునండి.
1: సీతారెడ్డి గారు, ఒకవేళ భరోసా సెంటర్కి రావాలి అన్నప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ముందుకు రాలేదన్నప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ కానీ లేదంటే నైబర్ కానీ లేదంటే వాళ్ళ బంధువులు కానీ కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
0: ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి పక్కలో ఒక నేరం జరిగింది అని తెలిసింది అనుకోండి, తెలిసిన వారు వచ్చి ఖచ్చితంగా వారి తరఫున కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇది మ్యాండేటరీ, ఎవరికి తెలిసినా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇందులో బాధితురాళ్ళకి సపోర్ట్ ఇచ్చే రీతిలో కొత్త చట్టంలో మనకి చాలా మార్పులు తీసుకొని వచ్చారండి.
1: ప్రస్తుతం ఉండే న్యాయ వ్యవస్థలో ఒక మాట అంటుంటారు సీతారెడ్డి గారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. కోర్టు కంటూ వెళ్లిన తర్వాత చాలా కాలం పడుతుంది సమస్యకు సమాధానం దొరకడానికి అనే ఒక భావన ఉంటుంది. ఇలాంటి లైంగిక దాడి బారిన పడ్డ వాళ్ళకు కూడా ఏదైనా వెసులుబాటు ఉందా తొందరగా న్యాయం పొందడానికి?
0: ఉందండి, మనకి మామూలుగా కోర్టులో పెండెన్సీ అన్నది ఉంటుంది, అది వాస్తవమే. కాకపోతే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఉన్నాయండి. అంటే సత్వరంగా ఇందులోని మనకి ట్రయల్ అవుతుంది, వెంటనే ట్రయలే కాకుండా మనకి ఇమీడియట్ గా న్యాయం కూడా డెలివరీ అవుతుంది. ఈ కేసెస్ లో పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అప్ టు 20 ఇయర్స్ లైఫ్ అండ్ అప్ టు 20 ఇయర్స్. సో చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా.
1: కాబట్టి ఎవరైనా వారి పట్ల అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు సరైన పద్ధతిలో చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ఆ నేరస్తుడికి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
0: అవును,
1: నాకెందుకులే తని మౌనంగా ఉన్నట్లయితే అది సైలెంట్ సఫరింగ్ అవుతుంది.
0: అవునండి, అందుకనే మనము ప్రతిసారి అంటూ ఉంటాము, స్పీక్ అవుట్, డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్. మీరు చెప్పందే మీకు న్యాయం జరగదు, కాబట్టి ఎటువంటి సందర్భంలోనైనా మీరు ఖచ్చితంగా మాట్లాడి మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పగలిగినట్లయితే అన్ని, మరి ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. మీ పేరు కానీ, మీ ఊరు కానీ, మీరున్న ప్రదేశము, తల్లిదండ్రుల పేరు కానీ, మీ ఫోటో కానీ ఎక్కడ కూడా బయట పెట్టరు, ఎవరికి కూడా తెలియదు. ఇట్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. దయచేసి మీరు మాట్లాడి మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా మనం నేరస్తుల పైన చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మున్ముందు వాళ్ళు ఇలాంటి నేరాలు ఇంకా ఎక్కువ చేయకుండా మనం కట్టడి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక మాట షేర్ చేసుకోవాలి, ఐ నీడ్ టు టెల్ దిస్. మామూలుగా లైంగిక దాడులు అనేటివి ఎక్కువగా మనకి రిపోర్ట్ కావు, చాలా తక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే జరిగిన నేరాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ గాను మన పోలీస్కి మన దృష్టికి వచ్చే సంఖ్య చాలా తక్కువ. బట్ వచ్చిన తక్కువ సంఖ్యలో కూడా కన్విక్షన్ పర్సంటేజ్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఫిర్యాదురాలు లేకపోతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మోస్ట్లీ కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు నేరం చేసే అవకాశం ఉంటుంది.
1: అంటే తొలి అడుగు అంటూ ముందు వేస్తేనే సమస్యకు సమాధానం వెతుక్కోవడానికి వీలవుతుంది.
0: అవును,
1: కాబట్టి సైలెంట్ గా సఫర్ కాకుండా ఇలాంటి లైంగిక దాడికి గురి కాబడిన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితమైన సహాయము, న్యాయము జరిగే అవకాశం ఉందంటారు.
0: ఖచ్చితంగా, వాళ్ళు చెప్పనంత వరకు సొంత వాళ్ళైనా కూడా నేరం చేస్తూనే ఉంటారు. సో నేరం కట్టడి కావాలి, అలాంటి నేరం మళ్ళీ వేరే వాళ్ళకు జరగకూడదు. సో ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే అండి. అయితే ఇంకొకటి, ఇక్కడ అందరికి కూడా నేను ఏ నంబర్కి ఫోన్ చేయాలి, ఎలా ఫోన్ చేయాలి, ఎలా చెప్పాలి అని భయపడకుండా మీరు 100 or 112 100 లేదంటే 112కి ఎక్కడి నుంచైనా మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు వస్తారు. అండ్ మా పోలీస్ వారు కూడా మోస్ట్లీ సివిల్ డ్రెస్ లోనే

0: సరే, యూనిఫామ్లో రారండి, వచ్చి తీసుకెళ్ళి మీకు కావలసిన సహాయ సహకారాలు, లీగల్ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేస్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సీతారెడ్డి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇది మన చక్క.

మీరింతవరకు ఇది మన చట్టం భరోసా సెంటర్స్ కార్యకలాపాలు అంశం గురించి సీతారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:31. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరిన మీరు మెచ్చిన పాటలను వినాలనుకుంటే మీ పేరు పాట పేరు వివరాలను 0402324082 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి. మరి జనరంజని కార్యక్రమంలో ముందుగా కృష్ణార్జునులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం. ఈ పాట కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారండి. వీరి పేర్లు రాయలేదు, తప్పకుండా అండి. మీ అందరి కోసం ఈ పాట.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

గుడ్ మార్నింగ్ జనరంజని అంటున్నారండి. వెరీ గుడ్ మార్నింగ్. అనురాగ దేవత చిత్రం నుండి పి సుశీల పాడిన పాట కావాలని కోరుతున్నారండి. ఈరోజు అందాల నటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి గారి జయంతి, మరి వారి యొక్క ఘన నివాళి సమర్పిస్తూ వారు నటించిన సూపర్ హిట్ సినిమా నుంచి ఈ పాటను కావాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు. బుధన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయులు, సిద్ధులు, పూజ, మనోజ్ రాజయ్య అమ్మవారి కోరుతున్నారు. వీరందరి కోసం అనురాగ దేవత చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: జనరంజని కార్యక్రమంలో 16 ఏళ్ల

వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీ, కృష్ణ, అయాన్, అన్విక కోరుతున్నారు. అలాగే ఎద్దుమైలార నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. అలాగే వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీ

వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ బండి శివాజీ జోగ నర్సయ్య గుజ్జేటి ఆనంద్ వీరందరి కోరికపై ఈ పాట.

0: బృందానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట పంతులమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం రాజన్ నాగేందర్. ఈ పాటను కోరిన శ్రోతలు ఏశ్రవనగర్ నుండి శర్మ లక్ష్మి, అలాగే ప్రగతినగర్ నుండి మూర్తి, వరలక్ష్మి, రాధా, రుక్మిణి కోరుతున్నారు. అలాగే మేడ్చల్ జిల్లా కిసర మండలం రామలింగేశ్వర్ కాలనీ నుండి మానసామాధురి, మాధవి, బండరావిరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడు రాములమ్మ కోరుతున్నారు. అలాగే కృష్ణా జిల్లా పెడల నుండి అప్పలరాజు కోరుతున్నారు. అలాగే ఎద్దుమైలారం నుండి దేవునూని వీరయ్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జలరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట పెళ్లి కానుక చిత్రం నుండి ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సీతారామ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ కోరుతున్నారు. అలాగే నార్కెట్ పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కోరుతున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: fa sol,
1: fa marisa.
0: Do re fa sol,
1: fa marisa.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలకు వస్తోంది. సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:30. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయనైన మాటలు, ఇదే మన జనరంజని.
1: నమస్కారం అమ్మా.
0: నమస్కారం సార్, నాగనాథ్ గుప్తా గారు. నమస్కారం అండి.
1: గుర్తుపెట్టారు, ధన్యవాదాలు.
0: చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామమ్మా. నిన్న అద్భుతంగా కొనసాగింది గుర్తుకొస్తున్న కార్యక్రమం. మొన్ననేమో వాణిశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా అద్భుతంగా పాటలు మాటలతో వాక్యత గారు మమ్మల్ని ఆలరించారమ్మా. నిన్న గుర్తుకొస్తున్న కార్యక్రమంలో చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారి కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగిందమ్మా. అలాగే తల్లిపాల వారోత్సవాలు ఉన్నాయి కదా ఇప్పుడు.
0: అవును సార్,
1: అద్భుతంగా చెప్పారమ్మా. ధన్యవాదాలు, చక్కటి కార్యక్రమాలు అందిస్తున్నాం మీకు. అలాగే డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కార్తీకాదీపం అనే ఒక పాట ఉంటుంది.
0: అవును, మీకు మేడం గోదావరి గుప్తా గారికి ఈ పాట, శ్రీదేవి గారు నటించిన కార్తీక దీపం సినిమా నుండి ఈ పాట.

0: నమస్కారం అండి.
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం సీతురాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి వెంకటాచారి గారు, ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: చాలా చాలా బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఎలక్ట్రీషియన్ మేడం.
0: ఎలక్ట్రీషియన్, ఏం వర్క్ చేస్తారు? ఎలక్ట్రీషియన్ వర్క్
1: వ్యవసాయ బావులు మోటార్లు చేసేది మేడం ఇంత ముందుకు, ఇప్పుడు ఏం లేదు.
0: సంతోషం. ఏం పాట వినిపించమంటారు?
1: ప్రేమాభిషేకంలో దేవి మౌనమ్మ.
0: ప్రేమాభిషేకం చిత్రం నుండి దేవి మౌనమ్మ అనే పాట.

0: హలో
1: హలో నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కీసర మండలం గోధుమకుంట గ్రామం బండి కృష్ణగౌడ్ అండి.
0: కృష్ణగౌడ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా అండి?
0: నేను బాగున్నానండి, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు?
1: మాది ఒక చిన్న షాప్ అండి.
0: ఓకే, ఏ పాట వినిపించమంటారు మీకు?
1: నిల్లు వచ్చి గోదావరమ్మ ఎలా కిలా పడ్డారమ్మ.
0: తప్పకుండా, మంచి హుషారైన పాట అండ్ సూపర్ డూపర్ హిట్ పాట. శ్రీదేవి గారంటే మనకు ఆ పాట కనిపిస్తుంది.
1: అవునవునవును.
0: మరి ఆ పాట మీకోసం.

0: హలో
1: హలో
0: మేడం, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు గోన రవి మేడం, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను.
1: రవి గారు నమస్కారం అండి.
0: నమస్తే మేడం. శుభోదయం అండి.
1: శుభోదయం అండి. చెప్పండి, ఎలా ఉన్నారు?
0: బాగున్నా మేడం.
1: ఓకే, మరి ఏ పాట వినిపించమంటారు?
0: అయితే జగదేక వీరుడు అతిలోక సుందర్ నుంచి.
1: జగదేక వీరుడు అతిలోక సుందర్ నుంచి రవి గారి కోసం ఈ పాట.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: తర్వాత వినపోతున్న పాట బడిపంతులు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి కళ్యాణి, భవానీ, సుప్రియ, సాయిచరణ్, బృంద, చిన్నముంతుల కోరుతున్నారు. అలాగే మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాత వస్తున్న పాట నోము చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట దాశరథి సాహిత్యానికి సంగీతం సత్యం. ఈ పాటను కోరిన శ్రోతలు హైదరాబాద్ వనస్థలీపురం నుండి రేణుకా బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, అలాగే చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీరాజ్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. వివిధ భారతి ప్రసారాలు ముంబై నుండి రిలే వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరిలో నోటీసులు లేకుండానే వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ వాల్స్ను హైడ్రా కూల్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ సుమోటో కేసు నమోదు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఏసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటోఫార్మాస్యూటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విర్డిస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతల పేర్లను వెల్లడించాలని కోరిన ఆయన, ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య ద్వైపా

పాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు సిద్దిపేటలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు సమక్షంలో ఆయన మాట్లాడుతూ, తాను బ్రిటన్ లార్డ్ అయినప్పటికీ మొదట మట్టిబిడ్డనేనని, తెలంగాణ మట్టిబిడ్డనేనని తెలిపారు. తెలంగాణలో 2014-26 మధ్యకాలంలో 520 ఆర్ఓబి ఆర్యుబీలు నిర్మించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభలో బుధవారం చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో 20 నిర్మించామని, కొత్తగా 43 కోట్ల రూపాయలతో 4 మంజూరు చేశామని చెప్పారు. ఇవి వికారాబాద్ పర్లి సెక్షన్లో ఎల్సీ నెంబర్ 8923 వద్ద నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపుదల కోసం ఉద్దేశించిన మిషన్ కర్మయోగి పురోగతిపై లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఐగాట్ పోర్టల్లో 1.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, 23 భాషల్లో 5600కు పైగా కోర్సులు అందుబాటులో ఉంచి నిరంతర శిక్షణ అందిస్తున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం. నేను మీ ఆర్జే విశాలి. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు వచ్చిన సినిమాలలోని హిట్ సాంగ్స్ను మీరు వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలను 04023240852 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వస్తున్న పాట సరిలేరు నీకెవరు చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నందిపేట నుండి వెంకటేష్, ఆర్మూరు చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి జిందం, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూరు ఉదయ్, రేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట అలా వైకుంఠపురం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట. సిరివేనుల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగొందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా చిన్నపాసి అనితారాజు సునీతారాజు భానురాజు అమిత్ ఖన్నా అమ్మి కోరుతున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు మెట్పల్లి శివాజీనగర్ నుండి సంబారి శేఖర్ భూలక్ష్మి హరీష్ రష్మిత చైత్ర చక్రి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ గురువారం అనగా ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పేడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085522 2324085353 మరొక నంబర్ 2955092 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:15 దాటి 27 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్ కి పాడిన పాట వింటారు. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ సంతోష స్పందన శివసాయి రాములు రాములమ్మ కోరుతున్నారు. అలాగే అప్పలరాజు లక్ష్మయ్య అనూష స్వాతి భాగ్యలక్ష్మి శంకిరెడ్డిపల్లి నుంచి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట మహర్షి చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యష్ణ త్రి

ద్వివేది కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లుందల నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజు, సునీతారాజు, భానురాజు, అమిత్ ఖన్నా అమ్మే కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు, మెట్పల్లి శివాజీనగర్ నుండి శంబారి శేఖర్, భూలక్ష్మి, హరీష్, రష్మిత, చైత్ర, చక్రి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా

0: హిప్స్ సమస్య గురించి ప్రముఖ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324285 2324285 3, మరొక నంబర్ 2955052 3 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:28. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట గీత గోవిందం చిత్రానికి చిన్మయి పాడిన పాట వింటారు. శ్రీమణి సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాట అంటూ పోచంపాడు నుండి అనూష, కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:32. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు మీరు కూడా వినాలనుకుంటే తెలుసు కదా మీ పేరు పాట పేరు వివరాలను 0402320852 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు కోరుకున్న పాటను వినేయండి. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట శ్రీమంతుడు చిత్రానికి అజీజ్ నిజర్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సంగీతం, దేవిశ్రీ రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, శ్రీమన్విత, సమృత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ గురువారం అనగా ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 మరొక ఫోన్ నంబర్ 2955092323 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట ధ్రువ చిత్రానికి గాను పద్మలత స్నిగ్గి పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షయిక్ చాంద్, ఫరూక్ షయీద్, ఖలీల్ ముబీన్ భాయ్, మూసా కరీం, షయీక్ సలీం నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట భరత్ అనే నేను చిత్రంలో ఓ వసుమతి అనే పాట కావాలి అంటూ కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, బోదాన్ పోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధన్ మండలం పోచెర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత్, నితిన్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట మహానటి చిత్రానికి గాను మా కోసం మహానటి చిత్రం నుండి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు శ్రీరామ హనుమాన్లు, వసంత్ హరి, షరుణ్ హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట టెంపర్ చిత్రానికి గాను రంజిత్ లిప్సికా పాడిన పాట కందికొండల సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచర్ల గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత్, నితిన్ కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట అంటూ స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచే కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా వస్తున్న పాట రంగస్థలం మూవీ నుండి డిఎస్పి పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిభట్ల కరాడి నుండి గోపీకృష్ణ ఉమావతి కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జానకంపేట నుండి ఎంఎం లాల్ జగన్మోహన్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. కేపీహెచ్బి కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతిపత్రం అందజేశారు. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడ రాజుపడే ప్రసక్తి లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉద్ఘాటించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే

గోప్యతనం చెప్పలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారిన గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడమే నిజమైన పరిపాలనా లక్షణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే సింగర్ ఎవరు అంటే, ఆమె గళం ప్రతి ఎదను మీటి సుస్వరాల విరిజల్లని కురిపిస్తుంది. ఆ అమృత గానపు మాధుర్యం అమితానందంతో అంబరాన్ని తాకుతుంది. తెలిమంచు తెరల పలకరింపుల అలసి సొలసిపోయిన హృదయాలకు స్వాంతని చేకూర్చుతుంది. ఇంతకీ ఆ తేనెల స్వరం ఎవరిది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణక్కి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085 2324085 2955592 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: తన సుమధుర గాత్రంతో శ్రోతలను రంజింపచేశారు వాణిజేరం. ఆమె సంగీత ప్రయాణంలో కొన్ని వేల పాటలు, ప్రతి పాట ఒక ఆణిముత్యమే. దొరకునా ఇటువంటి స్వరం అంటూ సంగీత ప్రియులు వేణువుల పొగిడారు ఆమె స్వరాన్ని. ఆమె ప్రతి పలుకు తేలరూరించే ఒక రసగుళికే కాదంటారా? ఆ స్వరవాహినిలో పులకరించని తనువు లేదు. ఆ సేతు హిమాచలం మధుర గీతాలతో ఆబాల గోపాలాన్ని అలరించారు వాణిజేరం. మరి ఈరోజు ఆవిడ పాటలే విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: హస్త హస్త కిడతతాం తద్ధిత్తై.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:19. ఇక వాణిజ్యరామ్ తెలుగుతో సహా కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, బెంగాలీ, హరియాణి, హిందీ ఇలా అనేక భాషల్లో వేల పాటలు పాడి వీణలు విందచేశారు. వందలాది భక్తి గీతాల ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు. జాతీయ ఉత్తమ గాయన పురస్కారం 3 సార్లు అందుకున్నారు. ఇక తమిళంలో అపూర్వ రాగంగల్, తెలుగులో శంకరాభరణ, స్వాతికిరణం చిత్రాలకు జాతీయ పురస్కారాలు దక్కయ్యామకు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:29. ఇక ప్రముఖ గాయని వాణి జయరామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక ఆవిడ తల్లి సంగీత విద్వాంసురాలు, అందుకనే చిన్నదన నుంచి ఇంట్లో సంగీత వాతావరణం ఉండేదట. ఇక బాల్యం నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. 8 సంవత్సరాల వయసులోనే మన ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడారు. అది ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తన కెరీర్లో తెలుగు సినిమా పాట ఎంతో ప్రత్యేకమని చెప్తారు వాణి జయరామ్. అభిమానవంతులు సినిమాలో ఇప్పటి వలే కాదురా స్వామి పాటతో తెలుగు శ్రోతలకు పరిచయమయ్యారు ఆవిడ. కోదండ పాండేశ్వర పరిచయం ఈ పాటని ఇప్పుడు మనం విందాం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ప్రముఖ గాయని వాణి జీరామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక 1975 పూజ సినిమా వాణి జీరామ్కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం పాట సూపర్ హిట్ అయింది. ఇక కె విశ్వనాథ్ గారి శంకరాభరణంలో బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ, పలుకే బంగారం అయినే లాంటి పాటలు శ్రోతల మనసులు గెలుచుకున్నాయి. స్వాతికిరణం, మరో చరిత్ర, సీతాకొక చిలుక, సీతామాలక్ష్మి, మంగమ్మ గారి మనవుడు, ఇలా అనేక చిత్రాల్లోని ఎన్నెన్నో పాటలు ఆమె గాన మధురిమనుగో పంచాయి మనందరికీ. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమంద

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక వాణిజ్యరామ్ ఏ తరహా పాటలనైనా పాడగల సత్తాగల గాయనిగా సంగీత దర్శకుల మెప్పు పొందారు. తెలుగులో ఇళయరాజా, కేవీ మహాదేవన్ల సంగీత దర్శకత్వంలో పాడే పాటలు ఆవిడకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఎంతటి క్లిష్టమైన పాటలనైనా శ్రోతలను ఆకట్టుకునేలా పాడారు ఆమె. కర్ణాటక హిందుస్థానీ సంగీతాల్లో శిక్షణ, సాంప్రదాయ సంగీతంలో అవగాహన ఉండడం వల్లే తనకు ఎలాంటి పాటలైనా పాడే నేర్పు అందించింది అంటారు వాణిజ్యరామ్. ఇక ఒక బృందావనం సోయగం అంటూ పాడిన, బ్రోజేవారెవరు రాని గొంతెత్తిన, శ్రీ సూర్యనారాయణ అంటూ ఆలపించిన ఆమె గళం నుంచి మధుర గీతాలు వెల్లువెత్తాయి. 14 భాషల్లో వేలాది వైవిధ్యమైన పాటలు పాడడం ఆమె ప్రతిభకు, బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. ఇక వాణిజ్యరామ్ శాస్త్రీయ సంగీత కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో ఆమె ఇంట్లో సినిమా పాటలపై పూర్తి నిషేధం ఉండేది. కానీ అలాంటి వాతావరణంలో కూడా సినీ గీతాలపై మక్కువ పెంచుకున్నారు వాణి. రేడియోలో తక్కువ సౌండ్ పెట్టుకుని రహస్యంగా పాటలు వినేవారట. జనరంజకమైన సినిమా పాటలు వింటూ ఎప్పటికైనా సరే సినిమాల్లో పాటలు పాడాలి అనే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లి తర్వాతే తన సంగీత ప్రయాణం కీలక మలుపు తిరిగిందని చెప్తారు వాణి జయరాం. భర్తతో కలిసి ముంబైకి వెళ్ళాక పండిట్ రవిశంకర్ దగ్గర 6 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. ప్రతిరోజు 18 గంటల పాటు సాధన చేస్తూ ప్రావీణ్యం సంపాదించారట. హిందుస్థానీ సంగీతం అయితే ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పేవారు. విలక్షణ గాయని వాణి జయరాం. గాత్రం వింటేనే మనిషిని చూడాలనిపించేంతటి గాన సరస్వతి అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆధునిక భారతదేశపు మీరా అని అభిమానుల చేత పిలిపించుకున్నారు ఆవిడ. వన్నె తగ్గని స్వరమాధుర్యంతో శ్రోతలను అలరించారు వాణి జయరాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. తమిళనాడు జిల్లా తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో వరి పంట బాగా పండుతుంది. కావేరి నది ప్రవహించే డెల్టా ప్రాంతాలకు దీటుగా ఇక్కడ కేవలం చెరువులు కాలువల సాయంతోనే వరి పండించుకుంటారు. అలాంటి జిల్లాలో మహానగరం విస్తరణలో పంట పొలాలు కుచించుకుపోవడం ప్రారంభమైంది. సమ్మర్ వస్తే చాలు, ఇక్కడ బోరు బావుల నుంచి నీళ్లు తోడి చెన్నైకి పంపిస్తూ ఉండేది ప్రభుత్వం. అలాంటిది క్రమంగా జలమట్టం తక్కువైపోయి సాగు కష్టమైంది రైతులకి. పొలాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్న ప్రతాప్ అనే వ్యక్తి రైతుల పరిస్థితి చూసి చెలించిపోయాడు. ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 2955092 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక చైతన్య స్ఫూర్తి వింటున్నారు. తమిళనాడుకు చెందిన కలెక్టర్ ప్రతాప్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక కలెక్టర్ ప్రతాప్ది కరువుకి పేరు మోసిన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా వత్రాయిరుప్పు అనే ఊరు. తండ్రి రైతు,

వర్షాధారమైన తమకున్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూనే అనేక ఇబ్బందుల్లో ఉంటూ తండ్రి మురుగన్ కొడుకు ప్రతాప్ని కష్టపడి చదివించారు. కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతాప్ సెకండ్ ఇయర్లోనే సివిల్స్పై ఆసక్తితో ప్రిపేర్ అయ్యారు. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, తమిళనాడులోనే 1వ ర్యాంకు సాధించారు. 22 ఏళ్లకే ఐఏఎస్గా సొంత రాష్ట్రానికి వచ్చారు. ఇక మొదటి నుంచి కరువు జిల్లాల్లోనే పనిచేశారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక సబ్ కలెక్టర్గా ఒక్క నెలలోనే 30,000 సేద్యపు కుంటలు నిర్మించి జాతీయ రికార్డులు నెలకొల్పారు ప్రతాప్. తిరువళ్ళూరికి రాగానే జిల్లాలో తరుగుతున్న నీటి మట్టంపైన దృష్టి పెట్టి గ్రామాల బాట పట్టారాయన. అప్పుడే 2-3 దశాబ్దాలుగా వృధాగా ఉండిపోయిన బోరుబావుల్ని వాని నీటిని సేకరించే వనరులుగా మార్చి నీటి మట్టాన్ని పెంచొచ్చిన ఆలోచన వచ్చింది ఆయనకి. అనుకున్నదే తడవుగా ప్రజల్ని తనతో పాటే నడిపించారు ప్రతాప్. ఇక కలెక్టర్ ప్రతాప్ చొరవతో వృధాగా మారిన 1500 బోరుబావుల్ని జిల్లా

రంగమే బాగుచేసింది. వాటితో పాటే గ్రామాల్లోని క్యాచ్మెంట్ పాయింట్లో వాన నీటిని పీల్చుకునే రీసైకిల్ యూనిట్స్ని నిర్మించారు. తాటి చెట్లు వర్షపు జలాన్ని పట్టి ఉంచుతాయని పొలం గట్లపైన 20,000 మొక్కలు నాటించింది జిల్లా యంత్రాంగం. 16 హెక్టార్ల సాగు భూమికి ఉపయోగపడే 150 కిలోమీటర్ల మేర కాలవలన్నింటినీ బాగు చేశారు. అప్పటికే ట్యాంకర్లపైన ఆధారపడ్డ గ్రామాల్లో చేతి పంపులను కూడా ఏర్పాటు చేయించారు ప్రతాప్. దాంతో నీటి మట్టం పెరిగి వేసవిలో నీటి ట్యాంకర్ల వాడకం తగ్గింది. ఆయన ఊహించినట్లే తాగునీటికి చేతి పంపుల వాడకమూ పెరిగింది.

ఇక కలెక్టర్ ప్రతాప్ శ్రమను ప్రభుత్వం గుర్తించింది. గ్రీన్ ఛాంపియన్ అవార్డును కూడా అందించింది. కేంద్ర ప్రభుత్వం అయితే జలశక్తి అవార్డుతో సత్కరించింది. ఇదే ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన, జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని, పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు.

0: చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త వారసత్వానికి వారి స్పూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్ లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత, దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं, उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए.
0: రాష్టపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకుగాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్టపతి ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది. సామాజిక సంస్కర్త అహిల్యాబాయ్ హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేవాలయాల పునరుద్దరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయ్ హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు. మహిళా విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అహిల్యాబాయ్ హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి

0: పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్ ఎస్ఏసీయూ దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के मनाएंगे तब ये $30 trillion की इकोनॉमी कम से कम बन जाए.
0: ओडिशा पश्चिम बंगाल लो ई रोज भारी నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. సూపర్ హిట్ సాంగ్స్ విందాం.
3: తకిట తక దిన తక్క తకిట తకిట తక్క తక్క తకిట తకిట తక్క దిన తక్క తకిట తకిట.

0: Hare!
1: Takita takita takadina tatta.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సినీ గీతాలు. సమయం 12:48 నిమిషాలు. ఇక ఇప్పుడు విందాం శంకర్ మహాదేవన్ పాడిన పాట అత్తారింటికి దారేది, సినిమా నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో గోదావరి జిల్లాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాయదుర్గంలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఎల్లంపల్లి దేవాదుల సీతారామ ప్రాజెక్టుల ద్వారా గరిష్టంగా నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే సుందిల్లా, అన్నారము, మేడిగడ్డల్లో నీటి నిల్వ చేయడం లేదని, ఆ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల పరిహారం, పునరావాస చెల్లింపులను వేగవంతం చేసి బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపాలని సూచించారు. అలాగే గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతుల సామర్థ్యం పెంపుపై అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం కానీ ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. ఓటర్లు ఇలాంటి నకిలీ లింకులను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రోళ్లవాగు షట్టర్ పనులను ఆగస్టు నెలాఖరులోగా, అక్కేపల్లి లిఫ్ట్ పనులను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది పనులను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తార్నాకా డివిజన్లో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో ఈ యాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ అభియాన్కు విశేష స్పందన లభిస్తోందని, దీనివల్ల రాష్ట్రమంతటా దేశభక్తి, ఐక్యత నెలకొంటున్నాయని అన్నారు. రేపు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం

0: నుంచి వివేకానంద విగ్రహం వరకు భారీ తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హరిహర తిరంగా కార్యక్రమం ఈరోజు ఖమ్మంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో అభిమానులు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థిని విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో హరిహర తిరంగాలో భాగంగా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్ బాబు అధ్యక్షతన తిరంగా ర్యాలీ నిర్వహించగా బీజేపీ జిల్లాధ్యక్షుడు శ్రీశైలంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా మార్కెట్ ఏరియాలో గల రాజీవ్ చౌక్ నుంచి మార్కెట్ వీధుల గుండా అంబేద్కర్ చౌక్ మీదుగా మళ్లీ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3:00 బంజారాహిల్స్లోని కొమురంభీం ఆదివాసీ భవన్లో జరిగే మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4:00 కేపీహెచ్బీ కాలనీ క్యూర్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం xhandle@airnews_hyని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇళ్ల కోసం వచ్చిన 21 లక్షల దరఖాస్తుల్లో సర్వే అనంతరం అర్హులను గుర్తించామని తెలిపారు. కేంద్ర వాటాతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు. రాయదుర్గ్ పన్మక్తలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఈ భూముల రక్షణ కోసం కోర్టుకెళ్లిన రేవంత్ రెడ్డి నేడు సీఎం అయ్యాక వాటిని వేలానికి పెట్టడంపై మండిపడ్డారు. సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఈ 10.63 ఎకరాల భూమిపై కోర్టు వివాదాలు, వక్ఫ్ హక్కుల సమస్యలు ఉన్నాయని చెప్పారు. వివాదాలు తేలకుండా వేలంలో పాల్గొని భూములు కొంటే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆగమశాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్దిపై నిన్న శృంగేరిలో పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి విందుశేఖర స్వామి వాళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు మాట్లాడుతూ
1: ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారు ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో గర్భాలయాన్ని, అదేవిధంగా మహామండపాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినట్టు ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఓటరు సవరణ నమోదు కార్యక్రమంకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్యామిలీ ధృవీకరణ పత్రం ఎఫ్ఆర్సీకు ఆమోదం తెలపడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డు కుటుంబ సంక్షేమ పథకాలు అందడానికి మాత్రమే ఉపయోగించే ఎఫ్ఆర్సీని ఎస్ఐఆర్కు వాడితే ఓట్లను దుర్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఎఫ్ఆర్సీని కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ
2: గుర్తింపు కార్డులో 12 ఉన్నాయి. భారత ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించినట్టు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డు లేని వాళ్ళకి కూడా ఓటర్ లిస్ట్ లో ఓటు వచ్చేటట్టు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. రేషన్ కార్డు కోసమో లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి రైస్ కోసమో ఇది వాడేది. కానీ ఇప్పుడు కొన్ని ఏరియాస్, మజ్లిస్ లాంటి ఏరియాస్ లో వాళ్ళ దగ్గర ఐడి కార్డు లేకపోతే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ద్వారా ఓటర్ లిస్ట్ వాళ్ళ పేరు వచ్చేటట్టు ప్రయత్నం చేశారు.

0: మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఐసిటి శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మసిటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విరడీస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మౌలిక వసతుల అభివృద్దికి కేటీపీఎస్ 7వ దశ సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించి 3వ తుది విడతగా 95,90,802 రూపాయల నిధుల చెక్కును కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి శివరామరెడ్డి జిల్లా కలెక్టర్ అంకిత్కు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి పోలీసు ఉద్యోగుల కోసం 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:20 షో టైంకి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు. మరిక ఈనాటి మొదటి ప్రశ్న. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బండోడో గుండమ్మ సినిమాలో ముందుగా కృష్ణను కాకుండా ఇంకో హీరోని అనుకున్నారు దర్శకులు దాసరి నారాయణరావు గారు. ఆయన పేరేంటి? సూపర్ స్టార్ కృష్ణ నటించిన బండోడు గుండమ్మ సినిమాలో ముందుగా కృష్ణను కాకుండా ఇంకో హీరో అనుకున్నారు ఆయన ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:26. ఇక నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించారు చూడవరపు నాగేశ్వరరావు గారు, రాంగ్ ఆన్సర్ అండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పూజంపల్లి నుంచి, పూలపల్లి శ్రీనివాస్ సంతోషి రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, పుష్ప పాషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంకుచాపురి నుంచి డోర్నాల్ సుదర్శన్, అడుపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. నెక్స్ట్ పుణ్యవతి పానుగంటి రవిగౌడ్ గారు, వీడి ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా డోర్నాల బాలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, పోగ మార్కండేయ అనిత, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు అప్పలరాజు గారు పెడ నుంచి, కృష్ణకుమారి కమ్ ఫ్రమ్ ఖమ్మం, పెండియాల భాగ్యలక్ష్మి గారు ఏనుగల్లి నుంచి, గణేష్ వేదవతి హైదరాబాద్ నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూరు నుంచి, కడప నుంచి వినయ్, గద్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామచరణ్, నాకేటిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, ప్రసాద్ రేఖా నాయక్ చెంచల్ కూడ హైదరాబాద్ నుంచి, పద్మావతి శిల్ప కూడా ఉన్నారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, సుచిత్ర జనార్దన్ సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి రాశారో తెలియదు కానీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానోజిగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చందన, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. ఫొటోస్ పంపించొద్దండి, మీరు ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. ఆర్మూర్ నుంచి రాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, కనకారావు గారు పెడల నుంచి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, కృష్ణరాజు గారిని ముందుగా బండోడు గుండమ్మ సినిమాలో హీరోగా అనుకున్నారు, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హీరో కృష్ణతో తీశారు ఆ సినిమా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈ మధ్యాహ్నం 2:30 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. ఇక షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:34. ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎన్నో విశిష్ట పాత్రల్లో నటించి విలక్షణమైన క్యారెక్టర్లు పోషించిన నటులు నందమూరి తారక రామారావు గారు. అయితే ఈయన ఒక సినిమాలో అనాకారిగా కనిపిస్తారు. సినిమా మొత్తం ఒకే డ్రెస్లో కనిపిస్తారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. మరిక ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో సినిమా మొత్తం అనాకారిగా కనిపిస్తూ ఒకే ఒక బ్లాక్ డ్రెస్లో కనిపిస్తారు, ఆ సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా, మరి ఆన్సర్ ఒక్కరే కరెక్ట్గా పంపించారు, కానేజ్గూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రాజు పేద సినిమా కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇంకెవరు పంపించలేదు. ఇంకా మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇక మరి రాజు పేద సినిమాని కరెక్ట్ ఆన్సర్ పెండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు ఏనుగల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
2: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మని మని.

ఆకాశవాణి స్టూడియోస్లో 1 గంట 45 నిమిషాలు మరి షో టైంలో తర్వాత ప్రశ్న. ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ వినిపిస్తాను, ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమా అనేది ఆన్సర్ చేయండి.

మరి మ్యూజిక్ విన్నారుగా, ఏ పాట ఏ సినిమాలో అయితే తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

0: చీర గట్టి సందు చూసి కన్ను గొట్టి.
1: ఏడుకొండల స్వామి ఏదాలు చదవాలా, చెవిటి మళ్ళనేమో సన్నాయి ఊదాలా, అన్నవరం

ఇక మరి నేను ఒక మ్యూజిక్ వినిపించి ఆ పాట ఏ సినిమాలో ఉదయం అడిగాను కదా, మరి పోలేపల్లి నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నరేష్ రోజా గారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు, నెక్స్ట్ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ సినిమా పేరు, ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో ఇది అంటే మీరే వినండి. జోకర్ సినిమా నుంచి ఈ పాట.

0: బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి ఉడ్డించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: తేలు, పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నాన్నే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. అప్పటి వరకు తల్లిదండ్రుల కళ్ల ముందు ఆడుతూ పాడుతూ నవ్వులతో ఎగిరి గంతేసే పిల్లలు ఒక్కసారిగా సడన్ గా కళ్లు తేలేసి చూస్తూ చేతులు కాళ్లు వణుకుతూ స్పృహ కోల్పోతే ఏ తల్లిదండ్రులకైనా ఒక్కసారిగా భయం మొదలవుతుంది. చిన్నపిల్లల్లో కనిపించే ఈ ఫిట్స్ లేదా మూర్ఛ సమస్యలు ఎన్నో సందేహాలను భయాలను కలిగిస్తాయి. అయితే సరైన అవగాహన, సకాలంలో వైద్యుల సలహా పాటిస్తే, చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు అంటున్నారు. మరి ఫిట్స్ రావడానికి కారణాలేమిటి? ఫిట్స్ వచ్చిన ప్రతిసారి అది మూర్ఛ సమస్యగా మారుతుందా? మరేదైనా ఇంకా అనారోగ్య సమస్యల వల్ల కూడా ఫిట్స్ వస్తుందా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085229550923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిట్స్ సమస్యల గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ రమేష్ కోణంకి గారు.
4: నమస్తే అండి.
3: అసలు ఫిట్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటండి?
4: ఫిట్స్ లేదా మూర్ఛ రోగం, సో బ్రెయిన్లో నరాలు ఏవైతే ఉంటాయో సడన్గా, నరాలు అంటే మనకు అన్ని ఒక్కొక్క నరం కణం నుంచి ఇంకొక కణాలకి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది నార్మల్గా. సో ఇది సడన్గా ఏదైనా ఒక భాగంలో కరెంట్ ఎక్కువ అయినప్పుడు దానికి మనకు బయటకు కనపడే లక్షణాలే ఫిట్స్ అంటాం మనం. సో అవి రకరకాలుగా ఉంటాయి. సో కాళ్ళు చేతులు కొట్టుకోవడం, కళ్ళు పాకి తేలేయడం కానీ, లేదా సడన్గా ఒక్కసారి స్పృహ లేకుండా పడిపోవడం, ఇలా లక్షణాలు ఉంటాయండి.
3: హలో, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో,
3: నమస్తే అండి.
5: నమస్కారం మేడం.
3: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు.
5: నా సమస్య కాదు మేడం, అయితే మా ఫ్రెండ్కు ఫిట్స్ వచ్చి పడిపోతాడు కింద. అయితే తాళం చెవులు ఉంటాయి కదా, అవి చేతిలో పెడతారు, ఒక 10 నిమిషం లేస్తాడు, చల్లగా చెమటలు వస్తాయి, మళ్ళా యథావిధిగా అవుతాడు. అయితే కొంచెం అది ఎట్లా తగ్గే విధానము, అంటే వంశపారపర్యంగా ఉంటుందా, లేకుంటే అంటే ఏజీ ఎట్లా, అంటే చిన్న పిల్లలకు కూడా వస్తుంది అనేది అడగదలుచుకున్నాము.
3: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఇవాళ మన టాపిక్ చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2324085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో.
6: హలో,
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: నమస్కారం అండి, నా పేరు శ్యామ్ సుందర్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి.
1: చెప్పండి.
0: ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ నుంచి చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి ఫిట్స్ జ్వరం బాగా వచ్చిన ఫిట్స్ వస్తుందా అని. జ్వరం ఎక్కువ వచ్చి 1 అవర్ ఎంత జ్వరం దాటిన తర్వాత ఫిట్స్ వస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకి తట్టుకోలేక, అది తెలుసుకుందామని చేశాను సార్.
2: ఓకే, 1 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో జ్వరం సడన్గా పెరిగినప్పుడు ఫిట్స్ రావడం సాధారణమండి. 100 మంది పిల్లల్లో 5-6 మంది పిల్లల్లో ఈ సమస్య గమనిస్తాం మనం. సో 100, 101, 102 ఈ మాత్రం జ్వరం ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఫిట్స్ రావచ్చు. అయితే 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత అది సహజంగానే అది తగ్గిపోతుంది.
0: లైఫ్ టైం వస్తుందా, లేకపోతే కొద్ది మాత్రం ఆ మధ్యలో చిన్నపిల్లలు పెద్ద అయ్యేంత వరకు వస్తుందా, లేకపోతే లైఫ్ టైమ్ లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
2: లేదండి, 100 మందిలో ఇట్లా జ్వరంతో ఫిట్స్ వచ్చే పిల్లల్లో 99% మంది పిల్లలకి 5-6 సంవత్సరాల లోపల కంప్లీట్ గా తగ్గిపోతుంది.
0: ఓకే ఓకే సార్.
1: సార్, అసలు ఫిట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అసలు ఎందుకు వస్తుంది, దీని కారణాలు ఏంటి?
2: సో ఫిట్స్ రావడానికి వయసు బట్టి కారణాలు వేరువేరు ఉంటాయండి. ఇప్పుడు పుట్టిన పిల్లల్లో చూసుకుంటే, న్యూబార్న్ బేబీస్లో 90% పిల్లల్లో డెలివరీ సమయంలో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు, అంటే మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, రక్తం సరిగ్గా అందకపోయినా, లేదా పుట్టిన పిల్లల్లో ఒక్కొక్కసారి 2-3 రోజు షుగర్ లెవెల్స్ పడిపోతాయి, అంటే పాలు సరిగ్గా తీసుకోకనో, లేదా బరువు తక్కువ పుట్టడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ పాలు సరిగ్గా తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ పడిపోయి రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ పుట్టిన పిల్లల్లో. ఇవి సాధారణమైన కారణాలు. అయితే కొంచెం పెద్ద పిల్లల్లో, 1-2 సంవత్సరాల పిల్లల్లో చూస్తే జ్వరం వల్ల రావచ్చు. అవి కాకుండా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తలకు దెబ్బ తగిలి బ్రెయిన్లో ఏమైనా వాపు రావడం, వీటి వల్ల రావచ్చు. కొంతమంది పిల్లలకి జన్యుపరంగా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మూర్చ రావడం అంటారు, ఫిట్స్ అంటారు, ఎపిలెప్సీ అంటారు, అంటే ఈ మూడు ఒకటేనా లేదా వీటి మధ్యలో ఏదన్నా తేడాలు ఉంటాయా డాక్టర్ గారు?
2: సో ఇప్పుడు ఫిట్స్ అన్నా మూర్చ అన్నా మనం ఒక్కసారి వచ్చిన స్పృహ కోల్పోయే పరిస్థితిని మూర్చ అంటాం. అయితే ఎవరికైనా రిపీటెడ్గా, అంటే తరచుగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటే వాటిని ఎపిలెప్సీ అంటాం. సో రెండు ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న పిల్లలకి మూర్చ వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, మూర్చ వస్తున్నట్టు ఎలా తెలుసుకోవాలి?
2: సో ఫిట్స్ వచ్చే ముందు కనిపెట్టడం చాలా మటుకు కష్టమే. అయితే కొంతమంది పిల్లల్లో కొన్నిసార్లు మబ్బు అయినట్లు కానీ, లేదా కొంచెం కలర్స్ కనపడడం, లేదా సడన్గా కొంచెం డల్ కావడం, ఈ లక్షణాలు కనపడవచ్చు. బట్ చాలామంది పిల్లల్లో ముందే చెప్పడం కష్టమే.
1: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో ఫిట్స్ అలాగే మూర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్టు డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ రోగం గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు పిల్లలకి మూర్చ వచ్చినప్పుడు లేదా ఫిట్స్ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ ఫస్ట్ చేసేది ఏంటంటే పిల్లల నోట్లో చెంచా పెట్టడము, అలాగే చేతిలో ఇనుప తాళాలు పెట్టడము, లేదా నోట్లో వేలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయొచ్చా, ఈ పద్ధతి సరైందేనా?
2: ఓకే, సో వాస్తవం ఏంటంటే చాలామందికి ఫిట్స్ వచ్చినప్పుడు 1 లేదా 2 నిమిషాల్లో ఫిట్స్ అవెంతకవే ఆగిపోతాయి. అవి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అయితే ఇది ఈ ఇనుప వస్తువులు పెట్టడం కానీ, స్పూన్స్ పెట్టడం, ఇది ఒక అపోహ మాత్రమే. సో సైంటిఫిక్గా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామందికి మనం వెళ్ళి ఎత్తుకొని వచ్చి ఆ ఇనుప సామాన్ పెట్టే లోపలే 1-2 నిమిషాలు అయిపోతాయి. సో చాలామంది అనుకుంటారు ఇది పెట్టడం వల్ల ఆగిపోయిందని. కొన్నిసార్లు ఇది హానికరం కూడా. ఎలా అంటే, ఇప్పుడు స్పృహలో ఉండరు వీళ్ళు ఫిట్స్ వచ్చేటప్పుడు చిన్నపిల్లలు. మనం నోట్లో ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు పొరపాటుగా అది గొంతులో అడ్డుపడి ప్రాణానికి ప్రమాదం కావచ్చు. సో ఫిట్స్ వస్తున్న పిల్లల్లో నోట్లో వాళ్ళు మొత్తం స్పృహలో వచ్చేవరకు నోట్తో ఏం పెట్టద్దండి నోట్లో.
1: డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పారు 2 నిమిషాలు ఆటోమేటిక్గా తగ్గిపోతుందని, అలా తగ్గిపోతే ఓకేనా, లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో ప్రథమ చికిత్స లాంటివి చేయొచ్చా, చేస్తే ఎలాంటివి చేయాలి?
2: ఖచ్చితంగా

0: ఫిట్స్ వచ్చే ప్రతి ఫ్యామిలీలో కూడా, అంటే పిల్లలు ఉన్న ఫ్యామిలీలో ఫస్ట్ ఎయిడ్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి, ప్రథమ చికిత్స. సో ఇందులో ముఖ్యమైన విషయాలు రెండు మూడు ఉన్నాయండి. సో ఫిట్స్ వస్తున్నప్పుడు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఫిట్స్ వస్తున్నాయో అక్కడ నుంచి కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టండి పిల్లవాడిని లేదా పాపని. ఇది ఎందుకంటే ఆ చేతులు కాళ్ళు కొట్టుకున్నప్పుడు తగులుకొని దెబ్బలు తగలకుండా. సో ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి 2-3 నిమిషాల వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మటుకు అవి అంతకవే తగ్గిపోతాయి. ఒకవేళ 3 నిమిషాల్లో కూడా ఫిట్స్ తగ్గకపోతే, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒకటి స్ప్రే వస్తుంది, ముక్కులో చేసే స్ప్రే, మెడజోలాం స్ప్రే అంటాం. ఇది చాలా చోట్ల డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు రాస్తారు, ఇది ప్రిస్క్రిప్షన్లో రాసి పెడతారు. ఒకవేళ ఎక్కువసేపు ఫిట్స్ వస్తే ఈ ముక్కులో ఒక స్ప్రే చేస్తే తొందరగా ఆగిపోతాయి అని.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అలా స్ప్రే చేసిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంతసేపటిలోపు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది?
0: సో ఫిట్స్ కనుక ఆగిపోతే, అంటే మనకు ఫిట్స్ ఆగిందని ఎలా తెలుస్తుంది? జనరల్గా ఫిట్స్ వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకొని ఉంటాయి కానీ రెస్పాండ్ అవ్వరు. సో కళ్ళు మూసుకున్నారంటే ఫిట్స్ ఆగిపోయినట్లు లెక్క. సో పిల్లలు ఫిట్స్ ఆగిన తర్వాత బ్రీతింగ్ కరెక్ట్గా, అంటే శ్వాస కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా గమనించండి. శ్వాస తీసుకుంటున్నారు కానీ మత్తుగా ఉన్నారంటే ఒక అర్ధగంట గంట సేపు మనం వాళ్ళని రెస్ట్ తీసుకొనివచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కాబట్టి అది రెస్ట్ తీసుకుని ఒక 1 అవర్లో జనరల్గా రికవర్ అవుతారు. ఒకవేళ ఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి స్ప్రే చేసిన తర్వాత అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మూర్చ ఉన్న పిల్లలు లేదా మూర్చతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలంటున్నారు, అడ్మిట్ అయిన తర్వాత పిల్లలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది?
0: సో ఫిట్స్లో ఎలా అయితే చాలా రకాలు ఉంటాయో, చాలా కారణాలు ఉంటాయో, సో అందరికీ ఒకే ట్రీట్మెంట్ లేదా ఇంత డ్యూరేషన్ లేదా ఇన్ని నెలలు సంవత్సరాలు ఉంటుందనే చెప్పడం కష్టం. సో ఫిట్స్ వచ్చినప్పుడు అది జ్వరం వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్, కానీ కొంతమంది పిల్లలకి కాల్షియం లోపం వల్ల రావచ్చు, షుగర్ లెవెల్స్ తగ్గినట్టు రావచ్చు. సో సాధారణంగా మొదటగా చేసే పరీక్షలు రక్త పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ. తర్వాత ఒకవేళ వీటిల్లో మనకేం కారణం తెలియలేదు అన్నప్పుడు ముఖ్యంగా 2 టెస్టులు చెప్తారు, ఒకటి బ్రెయిన్ స్కాన్ MRI స్కాను, రెండోది EEG అనే టెస్ట్. సో చాలామంది ఒక అపోహ ఏంటంటే మనకు ఫిట్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్లు చేస్తే తెలుస్తుంది, పరీక్షలు చేస్తే తెలుస్తుంది అనేది. ఇది అపోహ. ఎందుకంటే ఆ వచ్చిన ప్రాబ్లం ఫిట్సా కాదా, మూర్చ రోగమా కాదా అనేది మనకు ఆ లక్షణాలను బట్టే చెప్పగలుగుతారు డాక్టర్స్. అయితే కారణం ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్లు అవసరం పడతాయి. సో దాన్ని బట్టి ఒకసారి మనకి ఇది ఫలానా ప్రాబ్లం, దీనివల్ల ఫిట్స్ వచ్చాయని కారణం బయటపడిన తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు మెడిసిన్స్ వాడి ఆపే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు 2 లేదా 3 సంవత్సరాలు వాడే ఉంటాయి. చాలా అరుదుగా జీవితాంతం కూడా వాడే పరిస్థితులు ఉంటాయండి.
1: ఓకే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో జీవితాంతం వాడే పరిస్థితులు వస్తాయి, అంటే ఎలాంటి పిల్లలకు ఇలాగా జీవితాంతం కంటిన్యూ అవుతుంది డాక్టర్ గారు?
0: సో ఒకవేళ చిన్నపిల్లల్లోనే మన మూర్చ గురించి మాట్లాడుకుంటే 70-80% పిల్లల్లో జీవితాంతం మందులు వాడే అవసరం ఉండదు. సో వాళ్ళకి 2 లేదా 3 సంవత్సరాలు కనుక ఫిట్స్ రాకపోతే మందులు మనం ఆపేయగలుగుతాం. చాలా తక్కువ మందికి 5-10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కూడా అవసరం పడుతుంది. కొన్ని జన్యుపరంగా వచ్చే మూర్చ రోగాలు ఉంటాయి, వాటిల్లో లైఫ్ లాంగ్, అంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. కానీ అవి చాలా అరుదుగా చూస్తాం అటువంటి ఫిట్స్.
1: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు జన్యుపరంగా వచ్చే పిల్లలకి మెయిన్ వంశపారంపర్యంగా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల జన్యుపరంగా మూర్చ అనే ఫిట్స్ వంటి రోగం వస్తుందా?
0: జన్యుపరంగా మూర్చ రోగం వచ్చే పిల్లల్లో కొన్ని వంశపారంపర్యంగా, అంటే తల్లిదండ్రుల్లో కానీ లేదా అంతకుముందు తరాల్లో ఎవరికైనా ఫిట్స్ ఉన్నా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ముందు తరాల్లో ఎవరికి మూర్చ రోగం లేకున్నా కూడా ఫిట్స్ రావచ్చు, వాళ్ళకి జన్యు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. ఇవి ఎక్కువ భాగం మేము చూసేది పుట్టిన పిల్లలు లేదా ఫస్ట్ 1-2 నెలల్లో వయసు ఉన్నప్పుడే మనకు తెలిసిపోతాయి ఇవి.
1: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852

0: 2324-0853 2955-0923 ఈ నంబర్కు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు 6 ఇయర్స్ లోపు తగ్గిపోయే పిల్లలకి ఇంకా మందులు కంటిన్యూ చేయవలసి వస్తుందా లేకపోతే అక్కర్లేదంటారా?
1: జ్వరంలో మాత్రమే ఫిట్స్ వచ్చే పిల్లల్లో కంటిన్యూగా మందులు అవసరం పడదు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, ఓన్లీ జ్వరం వల్లనే ఫిట్స్ వస్తున్నాయి కదా, ఆ జ్వరం ఉన్న 2-3 రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఫిట్స్ రాకుండా ఆ 3 రోజులకు మాత్రమే ఒక మందు రాసిస్తాం. సో జ్వరం మందుతో పాటు ఈ ఫిట్స్ మందు 3 రోజులు వాడండి, ఆపేసేయండి. సో వీళ్ళకి జనరల్గా 6 సంవత్సరాల తర్వాత ఫిట్స్ ఆగిపోతాయి రావడం.
0: హలో,
2: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, మేము గోన్గొప్ల గ్రామము, నిజామాబాద్ జిల్లా మేడం. అయితే చిన్నపిల్ల అంటారు కదా, అయితే తల్లికి ఉంటే పిల్లకు కూడా వస్తుందా అనేది ఒక ప్రశ్న. ఎంత వయసు వారికి, అంటే 5 సంవత్సరాల 10 సంవత్సరాల?
1: ఫిట్స్ రావడానికి ఏ వయసు వాళ్ళకైనా రావచ్చండి. అంటే పుట్టిన పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు ఫిట్స్ రావచ్చు. మీరు అడిగిన రెండో ప్రశ్న తల్లికి ఉంటే బిడ్డకు ఫిట్స్ వస్తాయా అని, చాలాసార్లు అంటే 90-95% కేసుల్లో తల్లికి ఉంటే బిడ్డకు రావు. చాలా తక్కువ మందికి అలా జరుగుతుంది, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం అనేది.
2: సరే, ఇప్పుడు తండ్రికి ఉంటే బాబుకి వస్తుందా?
1: తండ్రికి ఉన్నా తల్లికి ఉన్నా కూడా చాలా తక్కువ మందికే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ ఫిట్స్ సమస్యలు ఉన్న పిల్లలు, మూర్ఛ రోగం ఉన్న పిల్లలు సాధారణ పిల్లల్లాగా లైఫ్ను లీడ్ చేయొచ్చు? అంటే స్కూల్కి వెళ్ళడం కానీ, ఆటలాడడం కానీ, మిగతా పిల్లలతో కలిసి యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేయొచ్చా?
1: ఖచ్చితంగా అండి. ఇందులో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఫిట్స్ ఒకరికి ఉంటే ఇంకొకరికి అంటువ్యాధిలాగా ఉంటుంది అనేది ఒక చాలామందికి అపోహ. ఇది ఖచ్చితంగా తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. వాళ్ళు మిగతా పిల్లలు ఏవేవైతే యాక్టివిటీస్ చేస్తారంటే స్కూల్స్లో ఆడుకోవడం కానీ, స్పోర్ట్స్ కానివ్వండి, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ చేయొచ్చు. అయితే అవి సూపర్విజన్లో, అంటే ఎవరన్నా ఒకరు పెద్దవాళ్ళు వాళ్ళని గమనిస్తూ ఉండాలంటే ఆ పరిస్థితులు ఏమైనా ఫిట్స్ వస్తే ప్రమాదకరం కాబట్టి. సో వాళ్ళన్నీ ఖచ్చితంగా అన్నీ చేయొచ్చు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నా పేరు వాణి, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను.
0: చెప్పండి వాణి గారు.
3: మేడం, పిల్లలకు నైట్ టైంలో కొంచెం ఫీవర్ ఉంటుంది మేడం, ఈ మధ్య ఆ ఫీవర్ కాస్త కొంచెం ఎక్కువైతే ఈ టైంలో సడన్ గా మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే నియర్బై ఉండొచ్చు కదా మేడం, అప్పటికప్పుడు సడన్ గా ఫీట్స్ వస్తున్నాయి. అసలు ఆ టైంలో ఏం చేయాలి కూడా మాకు తెలియట్లేదు మేడం. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇలా జరిగింది, సడన్ ఒక 5 మినిట్స్ తర్వాత తగ్గిపోయింది. కొంచెం టెన్షన్ అయింది మేడం మాకు.
1: నమస్తే అండి. అదే ఇంతకుముందు చెప్పినట్లు చిన్నపిల్లల్లో జ్వరం సడన్గా పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఇది ఓన్లీ జ్వరం వల్లనే వస్తుందా, ఇంకా వేరేమన్నా కారణం ఉందా కనుక్కోండి. ఇంతకుముందు చెప్పినట్లు జ్వరం వల్లనే వచ్చేటట్లయితే ఒక 2 లేదా 3 రోజులు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు జ్వరం మందుతో పాటు పారాసెటమాల్ కానీ వేసినప్పుడు దాంతోపాటు ఫిట్స్ మందు కూడా ఒక 3 రోజులు వాడితే 90% కేసుల్లో మనం మళ్ళీ ఫిట్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఎప్పుడు జ్వరం వచ్చినా ఈ జాగ్రత్త తీసుకోవచ్చు మీరు. నమస్తే.
0: హలో
4: సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కిరణ్ కుమార్ అండి, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి కిరణ్ గారు.
4: మా చెల్లికి 14 సంవత్సరాలు అప్పుడు ఒకసారి వచ్చింది ఫిట్స్, మామూలుగా కాలు చేతులు కొట్టుకున్నది. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాము, 6-7 ఇయర్స్ వరకు వాడినాము. మళ్ళీ ఒక 2 ఇయర్స్ వాడలేదు మధ్యలో. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా వాడుతున్నాము. అయితే మామూలుగా ఎక్కువ కాకుండా చిన్నగా వస్తుంది. ఎట్లా అంటే కూర్చున్న దగ్గరే ఉండి నోట్లో నుంచి సెలైవా లాగా వస్తుంది సార్. అది
1: ఓకే.
4: ఏం జరిగింది అనేది అప్పుడు మా చెల్లికి ఆ సమయంలో గుర్తుండట్లేదు. 1 or 2 మినిట్స్ ఉంటది.
1: ఓకే.
4: అయితే ఇటువంటి దానికి మెడిసిన్స్ కంటిన్యూషన్ వాడాలా లేదంటే ఏమన్నా?
1: మరి అంటే డాక్టర్ గారిని కలిసినప్పుడు ఈ ఫిట్స్ రావడానికి కారణం ఏంటని చెప్పారా అండి?
4: అలా ఏం చెప్పలేదు. మేము రిపోర్ట్స్ చూశారు. రిపోర్ట్స్ చూసిన తర్వాత తగ్గిపోతులే ఒక 3 సంవత్సరాల వరకు అన్నారు. 3 సంవత్సరాలు కంటిన్యూగా మెడిసిన్స్ వాడాం సార్. వాడిన తర్వాత కూడా తగ్గుతుందంటే తగ్గలేదు. మళ్ళీ వేరే హాస్పిటల్కి

0: మూడు సంవత్సరాల తర్వాత అట్లా.
1: సో ఇది ముఖ్యమైన విషయం అండి, ఏంటంటే ఇప్పుడు ఫిట్స్ దేనివల్ల వస్తున్నాయి, మూల కారణం ఏంటి అనేది మనం కనుక తెలుసుకోగలిగితే ఎన్ని సంవత్సరాలు మందులు వాడాలి. అండ్ కొంతమందికి మనకు టెస్ట్లలో స్కాన్లో ఈజీలీ ఏం రాకపోవచ్చు, కొన్ని జన్యుపరంగా వచ్చేవి ఉండొచ్చు, వాటిల్లో లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా వాడే ఒక పరిస్థితి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం మీరు డాక్టర్ గారిని కలిసినప్పుడు దీనికి మూల కారణం ఏంటి, ఇది దీని గురించి ఒకసారి చర్చించండి.
0: సరే సార్, ఇప్పుడు మామూలుగా బేబీ పిల్ 100 mg వాడుతున్నాం సార్ మేము.
1: అదే అండి, మీ డాక్టర్ గారు ఏదైతే మందు చెప్పారో అది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి.
0: అప్పుడప్పుడు అలా అవుతుంది సార్, మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఎందుకని అడుగుదామని కాల్ చేశాను.
1: అంటే మందు వాడుతున్నా తగ్గట్లేదంటే ఆ మందు డోస్ తక్కువ ఉండొచ్చు, లేదా ఆ మందు పనిచేయకపోతుండొచ్చు. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసినప్పుడు ఇవి చర్చించాలి, ఏంటంటే ఇవి ఏ రకం ఫిట్స్, ఎందుకంటే ఫిట్స్ ఒక రకం ఉండదు, రకరకాలుగా ఉంటాయి. కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని మందులు పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. సో ఇవి ఒకసారి మీరు డిస్కస్ చేయండి డాక్టర్ గారితో.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: నమస్తే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి.
3: డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు
1: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు ఫిట్స్ అనేది చిన్నపిల్లలకే వస్తుందా, పెద్దవాళ్ళు కూడా వస్తుందా?
1: ఎవరికైనా రావచ్చు అండి, పుట్టిన పిల్లల నుంచి 70, 80, 90 సంవత్సరాల వృద్ధుల వరకు రావచ్చు.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మా పిల్లలకి ఇది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ చూపించామని మీరు కూడా చెప్పారు, దాని అసలు ఎందువల్ల వస్తుంది అనేది, ఆ ప్రాబ్లం ఏంటనేది ముందు గుర్తించమని అంటున్నారు. అంటే చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలకు ఏది వచ్చినా ముందుగా తీసుకెళ్లేది పీడియాట్రిషియన్ దగ్గర. అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని పీడియాట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్లాలా, లేదంటే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలా, ఎవరు పీడియాట్రిషియన్స్ కూడా ఈ సమస్యని హ్యాండిల్ చేయగలుగుతారు?
1: సో చాలామంది పిల్లలకి ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, జ్వరం కానివ్వండి, వేరే సాధారణ జబ్బులు వచ్చినా కూడా చాలామందికి అందుబాటులో ఉన్నది చిన్నపిల్లల డాక్టరే. సో ఫస్ట్ ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని కలవండి, కొద్ది వరకు చిన్నపిల్లల డాక్టర్లు వాటిని పరిష్కరించగలుగుతారు. స్పెషల్గా ఇప్పుడు జ్వరంతో వచ్చే ఫిట్స్ కానివ్వండి, లేదా పుట్టిన పిల్లల్లో వచ్చే ఫిట్స్ కానీ ఇవన్నీ చేయగలుగుతారు. కొన్ని కేసెస్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటాయి, అంటే ఒక మెడిసిన్ రెండు మెడిసిన్ ఇచ్చిన తర్వాత, రెండు మందులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఫిట్స్ కంట్రోల్ అవ్వవు. అటువంటి వాటికి, కొంచెం క్లిష్టమైన వాటికి ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించడం మంచిది.
2: ఓకే, అంటే ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్నే సంప్రదించాలా, నార్మల్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తారా?
1: కొద్ది వరకు పెద్దవాళ్ళకు చూసే న్యూరాలజిస్టులకు కూడా ఈ మూర్ఛ రోగం గురించి, చిన్నపిల్లల్లో వచ్చే మూర్ఛ రోగం గురించి అవగాహన ఉంటుంది. బట్ కొన్ని స్పెషల్గా మరీ చిన్నపిల్లల్లో వచ్చేవంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చే పిల్లల ఫిట్స్ కానివ్వండి, జన్యుపరంగా వచ్చే మూర్ఛ రోగాలు కానివ్వండి, వీటికి కొద్దిగా పీడియాట్రిక్ న్యూరాలజిస్టులకి కొంచెం అవగాహన ఎక్కువగా ఉంటుంది.
2: హలో
3: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటో.
3: మా బాబుకి 13 ఇయర్స్ ఇట్లనే డిహైడ్రేషన్ అయ్యి జ్వరం వచ్చింది మేడం మా బాబుకి.
1: ఓకే.
3: అయితే రాత్రి మేము ఇక్కడ షాప్ లో ఉంటాం, నేను మా వైఫ్. రాత్రి ఇంటికి 9:30 వెళ్ళే వరకు ఇట్లా తిరిగి పడిపోయాను, కింద పడిపోయాడు.

0: ఓకే
1: మళ్ళా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే బాబుకి తనకి అనందించలేదంటే నర్సింగ్ చేసి చిల్లని ఇచ్చిస్తుంది. పెట్టుంటే నర్స్ వచ్చి అన్నమించలేవు అని చెప్పి కొంచెం అన్నం పెట్టగానే చిన్న కొంచెం బ్రిస్ట్లోకి వచ్చేసింది బాబుకి. ఇప్పుడు మన తార్నాకలో సురక్ష హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే బాబుకి ఫిట్స్ వస్తున్నాయి, మందులు వాడాలని చెప్పేసి ఈఎంఐ చేయించింది. అది మన
0: ఎంఆర్ఐ
1: ఎంఆర్ఐ ఎంఆర్ఐ చేయించింది సార్.
0: ఓకే
1: ఎంఆర్ఐ ఇంకోటి మీరు ఇంకోటి టెస్ట్ చేసింది సార్. మీరు రెండు టెస్టులు చెప్పింది కదా,
0: ఈజీ ఉంటుంది.
1: అయితే ఇది కొన్ని రోజులు వాడాలని చెప్పేసి లిబిపిల్ 500 mg రాసింది సార్ వాళ్ళు.
0: ఓకే
1: అయితే ఇప్పుడు 2-3 ఇయర్స్ వాడుతున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వస్తుంది సార్ అప్పుడప్పుడు ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా వస్తుంది.
0: ఓకే సో ఒకవేళ మందు వాడుతున్నా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అది డోస్ అంటే తన బరువు బట్టి డోస్ సరిపోకపోతుండొచ్చు, లేదా అవి ఫిట్స్ ఏ రకం ఫిట్స్ అనేది కరెక్ట్గా నిర్ధారణ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి.
1: అయితే ఇప్పుడు దాని గురించి ఏమైనా పెట్టేది తినే వస్తువులు ఏమైనా పెట్టదా సార్? దానికి
0: ఫిట్స్ వచ్చే వాళ్ళకి పథ్యం అయితే ఏమి ఉండదండి, మామూలుగా మనం తిన్నట్లు అన్ని ఆహారం తినచ్చు, పథ్యం ఏమి ఉండదు. అయితే ముఖ్యంగా అలా ఏం లేదండి, మామూలుగా మనం తిన్నట్లు అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు, నిద్ర కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. నిద్ర కరెక్ట్గా ఉండాలండి. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్ని కలిసి ఇవి ఏ రకం ఫిట్స్, దేనివల్ల వస్తున్నాయి, ఇవి ఒకసారి చర్చించండి.
2: మంచి డాక్టర్కే చూపెట్టినాము, అయితే ఆయన 2 ఇయర్స్ 3 ఇయర్స్ 2 టాబ్లెట్స్ వాడమన్నాడు. తర్వాత ఒక 3 ఇయర్స్ అయినాక 1 టాబ్లెట్ వాడమన్నాడు. ఇప్పుడు 1 వాడుతున్నాము. కానీ ఎప్పుడైనా ఆయన బియ్యం కానీ ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా కానీ అమ్మో మరి డేంజర్ పోతుంది, కింద పడిపోతాడు. చూస్తున్నా కానీ కింద పడి కొట్టుకుంటుంటాడు, నాకైతే బాణం తీసిపోతుంది. అది ఇంకో హాస్పిటల్ చూపించమంటారా లేకపోతే ఫస్ట్ చూపెట్టిన దగ్గరికి తీసుకెళ్ళమంటారా?
0: అదే అంటే ఇప్పుడు మందు వాడుతున్నా వస్తున్నాయంటే అది పూర్తి కంట్రోల్ అవ్వలేదు అని ఒకసారి నరాల డాక్టర్ కానీ చిన్నపిల్లల నరాల డాక్టర్ కానీ ఒకసారి చూపించండి.
2: అయితే అప్పుడు ఈసీజీ అంటే చూడు తలది అది తీపించినాం. కొంచెం బ్రెయిన్ లా అంటే మాది మేనరికం అనమాట, కొంచెం బ్రెయిన్ లా నరము ఏదో చిన్న మీద ఉంటది అంట కదా, తక్కువ ఉంటది అన్నాడు. దాని వల్ల కూడా వస్తుందంటారా?
0: అంటే చాలా లేదమ్మా, అలా అని తగ్గదని కాదు, అది అంటే మీ బాబుకు దేనివల్ల వస్తుంది అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయితే దాని గురించి మనం చెప్పొచ్చు ఎన్ని సంవత్సరాల వరకు తగ్గే అవకాశం ఉంది అని.
2: అంటే ఈయనకు తెలివి కూడా అంత ఉండదు, బ్రెయిన్ నరం వల్ల కొంచెం తెలివి తక్కువ ఉంటదేమో అని అనుకుందాం. ఇది మేనరికం, ఫిట్స్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది కదా మందులను బట్టి.
0: అదేమ్మా ఇప్పుడు మీరు వాడుతున్న మందులే కాకుండా ఇంకా చాలా మందులు ఉన్నాయి, ఇప్పుడు చివరి 4-5 సంవత్సరాల్లో కొత్త మందులు కూడా వచ్చాయి. ఇవి కాకుండా కొంతమందికి ఆపరేషన్ ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఆహారంలో మార్పులు చేసి కూడా ఫిట్స్ తగ్గించవచ్చు, ఇవన్నీ అవకాశం ఉంది. మీరు అంటే మీ బాబుకి దేనివల్ల వస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా నిర్ధారణ అయితే ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు మనం.
3: మీరు మీకు బాగా ఫేమస్ ఉన్న పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, ఆయన మీకు గైడ్ చేస్తాడు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కే చూపించారా మీరు? పీడియాట్రిషియన్ కి, పీడియాట్రిషియన్ కి చూపించారా, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కి చూపించారా? హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి.
4: నమస్తే సార్, ధన్యవాదాలు, మీరు చక్కగా చెప్తున్నారు. అయితే నేను అడగాల్సిన ఇందాక ఒక ముందు కాలర్ అడిగారు, అయితే పెద్దవాళ్ళన్నీ చెప్పగలరు ఏమైనా సింటమ్స్ తెలుస్తాయా, అంటే ఫీవర్ రాగానే వీళ్ళకి వస్తాయని చిన్న పిల్లల సింటమ్స్ తెలుస్తాయా, రాకుండా ఏం ఫుడ్ తీసుకోవాలి, వచ్చాక ఏం జాగ్రత్త తీసుకోవాలి?
0: ఓకే సంతోష్ మ్యామ్, అంటే మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు చాలామందికి చిన్నపిల్లల్లో మీరు అన్నట్లు వాళ్ళకి చెప్పలేరు, అయితే కొంతమంది పిల్లల్లో కొంచెం సడన్గా డల్గా అవడం, కొంచెం కామ్గా వెళ్ళి కూర్చోవడం ఇట్లాంటివి కొంతమంది పిల్లలకి ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలకి కొన్ని రకాల స్మెల్ అంటే కొంచెం వాసనలాగా అనిపించడం, లేదా కొన్ని బ్లాక్ అయినట్లు అంటే మబ్బుగా అయినట్లు అనిపించడం కొంతమందికి ఇలా కూడా జరుగుతుంది. సో అది కొంతమందికి ఉంటుంది, కొంతమంది చెప్పలేకపోతారు సడన్గా వచ్చేస్తే. సో వచ్చినప్పుడు ఏం చేయాలి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఎయిడ్ ప్రథమ

0: చికిత్స ఏం చేయాలి.
1: అవును సార్, అవును
0: వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను చాలామంది తల్లిదండ్రులకి ఇదే చెప్తాను, ఏంటంటే టెన్షన్ పడద్దు, ఎందుకంటే నిమిషం 2 నిమిషాల్లో ఫిట్స్ ఆగిపోతాయి. మనం టెన్షన్ పడి హడావిడిగా అటు ఇటు పరిగెత్తకుండా వాడి సేఫ్టీ చూసుకోవాలంటే సురక్షితమైన ప్లేస్లో పడుకోబెట్టడం, ఊపిరి కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా చూడడము, తర్వాత ఒక అర్ధగంట గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఫిట్స్ వచ్చిందంటే బ్రెయిన్ అలసిపోయినట్లు, సో బ్రెయిన్కి ఒక అర్ధగంట గంట రెస్ట్ ఇస్తే మళ్ళీ లేచి కూర్చుంటారు వాళ్ళు.
1: ఫుడ్ విషయంలో ఒకవేళ ఫీవర్ హై ఉన్నప్పుడు, ఫీట్స్ వస్తే డౌట్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి?
0: జనరల్గా ఫుడ్ వల్ల అయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉండదండి. అంటే మనం మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో ఏమేమి ఫుడ్ తీసుకుంటామో అవన్నీ వాళ్ళకు కూడా పెట్టచ్చు. ఇది పెట్టాలి ఇది పెట్టద్దు పథ్యం అనేం లేదు.
1: ఫిట్స్ వచ్చిన వాళ్ళకి పూర్తి వెంటిలేషన్ ఉండి, అంటే కొంచెం ఫ్యాన్ వేయడం అలాంటివి చేస్తే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా?
0: అంటే
1: పడుకోబెట్టినప్పుడు
0: అంటే ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ బాగా చెమటలు పట్టుంటే మనం కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి ఫ్యాన్ వేయచ్చు. బట్ ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే, చాలామంది వెంటనే నోట్లో నీళ్లు తాపించడము ఇంకేదైనా నోట్లో పెట్టడము చేస్తారు. వాళ్ళు స్పృహలోకి వచ్చే వరకు నోటి ద్వారా ఏమీ పెట్టద్దు, ఎందుకంటే అది ఒక్కొక్కసారి గొంతులో పడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాతనే నోటి ద్వారా ఇవ్వండి మేడం. నమస్తే.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఫిట్స్ అండ్ మోర్చా రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంగి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు చిన్నపిల్లల్లో మూర్ఛ సమస్య లేదా ఫిట్స్ సమస్య గురించి నేరుగా డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇందాక ఒక పేరెంట్ అడిగారు, అంటే వాతావరణ మార్పుల వల్ల కూడా ఇలా అప్పుడప్పుడు పిడ్స్ వస్తుందని, అది కూడా ఏమన్నా మూర్ఛ రోగం ఉన్న వాళ్ళకి ఫిట్స్ ఉన్న వాళ్ళకి ప్రభావం చూపుతుందా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు?
0: అంటే సైంటిఫిక్గా ఎక్కడ ఇది నిర్ధారించలేదు ఇంతవరకు. బట్ కొన్ని ఫుల్ మూన్ న్యూ మూన్ డేస్ వీటిల్లో కొంతమందికి పెరుగుతాయి అనేది ఒక ఎప్పటి నుంచో ఒక పర్సెప్షన్ ఉంది. మేబీ అది కొద్ది వరకు నిజం కావచ్చు. అది కాకుండా వాతావరణం వల్ల అయితే పెద్దగా దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మండలం రంగారెడ్డి జిల్లా మేడం.
0: నమస్తే అండి.
3: డాక్టర్ గారు
0: నమస్తే అండి.
3: నమస్తే డాక్టర్ గారు. మా తమ్మునికి 40 సంవత్సరాలకు ఫిట్స్ వచ్చిందండి, చిన్నప్పుడు లేకుండా.
0: 40 సంవత్సరాలు?
3: 40 సంవత్సరాలకు.
0: ఓకే.
3: అయితే ఇప్పుడు 42 ఉంటారు. అయితే ఆయన మద్యం ముజ్జర వాడతారన్నట్టు.
0: ఓకే.
3: అయితే డాక్టర్కి చూపించినాం కానీ ఇట్లా మద్యం బంద్ చేయాలంట అని చెప్పింది డాక్టర్ గారు. అయితే బంద్ చేసినాను కూడా ఆయన ఒక మళ్ళా ఒకసారి ఇట్లనే అది పడిపోసారి పిచ్చిలేసినట్టు అవుతుంది అన్నాడు.
0: అదే అండి, ఇప్పుడు మద్యం తాగడం మంచిది కదా, అందరికి తెలిసిందే మనకి. కానీ అది కాకుండా కూడా వేరే కారణాలు ఉండొచ్చు ఆయనకి ఫిట్స్ రావడానికి. సో మీరు ఒక్కసారి మీ తమ్ముణ్ణి నరాల డాక్టర్ దగ్గరకు చూపించి ఎందుకు ఫిట్స్ వస్తున్నాయి కారణం ఏంటి కనుక్కొని ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి, దానికి తగ్గట్టుగా మందులు వాడాలి.
3: అందుకని మళ్ళీ మీకు కాల్ చేశాను నేను.
2: ధన్యవాదాలు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేము జమీకుంట నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం.
2: చెప్పండి అమ్మా మీ క్వశ్చన్.
0: నమస్తే అమ్మా.
4: సార్ మా మమ్మీకి ఫిట్స్ వస్తాయి సార్, ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు వస్తుంది.
0: వయసు ఎంత?
4: 40 ఉంటుంది.
0: 40 సంవత్సరాలు? ఓకే. అదే ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లు ఇంతకుముందు కాలర్ కూడా అడిగింది ఏంటంటే, చాలా కారణాలు ఉంటాయి ఫిట్స్ రావడానికి. పెద్దవాళ్ళలో ఒకసారి సడన్గా టెన్షన్ వల్ల కానీ ఒత్తిడికి లోనైనా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు మందులు అవి కరెక్ట్గా వాడుతున్నారా లేదా ఆ ఫిట్స్కి తగ్గట్టు మందులు వాడుతున్నారా లేదా ఇవన్నీ ఒక్కసారి మీరు న్యూరాలజిస్ట్తో కలిసి అవి చర్చించండి.
2: డాక్టర్ గారు మీరు ఇందాక అన్నారు 6 ఇయర్స్ లోపు పిల్లలు తగ్గిపోతుందని, కానీ కొంతమందికి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి ఇది

0: కంటిన్యూ అవుతుంది.
1: సో జ్వరంలో వచ్చే ఫిట్స్ మనం అనుకున్నట్లు 6 సంవత్సరాల లోపల ఆగిపోతాయి. అయితే కొన్ని జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అంటాం, జేఎంఈ అని, ఇవి సాధారణంగా 10-15 సంవత్సరాల పిల్లల్లో స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వాడే అవసరం ఉంటుందండి. వీళ్ళలో 3 రకాలుగా ఫిట్స్ వస్తాయి. ఒకటి మామూలుగా వచ్చే మూర్చ రోగం, అంటే మన కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇలాగా. రెండోది యాబ్సెంట్ సీజర్స్ అంటాం, అంటే సడన్గా ఒక కొన్ని సెకండ్స్ పాటు ఏం చలనం లేకుండా లాగిపోవడం.

0: ఉంటుంది.
1: ఓకే, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పేరు దీపా అండి, నేను హైదరాబాద్ రాంపల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి దీపా గారు.
0: నమస్తే.
2: నమస్తే డాక్టర్. అది మా బాబుకి మొన్న ఒకసారి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా ఇట్లా షివరింగ్ లాగా వచ్చింది డాక్టర్. అప్పుడు చూపించాము, అది షడ్జింగ్ ఎఫెక్ట్ అన్నారు. కాకపోతే అప్పుడు ఒకటి చెప్పడం మర్చిపోయాను డాక్టర్కి. అప్పుడు బాబు ఒక 2 మంత్స్ ముందు కొంచెం డీహైడ్రేట్ అయ్యాడు, దానివల్ల అట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా అయ్యింది వచ్చాం. వాటర్ కంటెంట్ బ్రెయిన్ కి తగ్గటం వల్ల ఏమన్నా అట్లాంటి సింటమ్స్ వస్తున్నాయా? అదొకటి. ఇంకొకటి, అది ఈజీ తీపిస్తే అది నార్మల్ గానే వచ్చింది డాక్టర్. ఆ టైంలో ఆ మూమెంట్ రాలేదు కాబట్టి అది ఫిట్ కాదన్నారు. సో అది ఫిట్, అది ఫిట్ కి సంబంధించింది కాదా ఇంకా? అసలు ఎఫెక్ట్, షడ్జింగ్ ఎఫెక్ట్ అసలు ఎందుకు వస్తుంది పిల్లలకి? వస్తే అది 1.5 ఇయర్ లో తగ్గిపోతుంది అన్నారు. అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి, దానివల్ల బేబీ ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి అని తెలుసు.
0: రైట్. సో మీరు ఒక ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు, ఏంటంటే ఈజ్ నార్మల్ వచ్చింది మరియు ఫిట్స్ అయినా కాదా అని. సో దీనికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు, ఇప్పుడు టెస్ట్లు చేసేవంటే ఈజీ కానివ్వండి, ఎంఆర్ఐ కానీ, దాన్ని బట్టి మనం ఇది ఫిట్సా కాదా అని చెప్పాం. ఫిట్స్ అని ఎలా చెప్తామంటే ఆ లక్షణాలను బట్టి, అంటే అది వచ్చిన టైంలో కాళ్ళు చేతులు ఇవి కదలికలు ఎలా ఉన్నాయి, స్పృహలో ఉన్నారా లేదా, కళ్ళు ఎలా ఉన్నాయి, తెరుచుకొని ఉన్నారా, మూసుకొని ఉన్నారా, ఎంతసేపు పలకుండా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఈ జరిగింది, ఇవన్నిటిని బట్టి ఆ వచ్చింది ఫిట్సా కాదా అనేది 90% కేసుల్లో చెప్పగలుగుతాం. మరి టెస్ట్లు ఎందుకు చేస్తాము అంటే ఫిట్స్ దేనివల్ల వచ్చాయి, సో ఫిట్స్ వచ్చాయా లేదా, ఫిట్సా కాదా అనేది ఫస్ట్ మనం ఆ లక్షణాలను బట్టి, అయితే ఎందుకు వచ్చాయనేది తెలుసుకోవడం కోసం, ఏ రకమైన ఫిట్స్ అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్లు చేస్తాం, ఈజీ ఎంఆర్ఐ. సో ఫిట్స్ వచ్చే వాళ్ళలో కూడా ఈజీ నార్మల్ రావచ్చు, ఎందుకంటే ఈజీ జనరల్గా చేసేది 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు టెస్ట్ చేస్తాం. సో ఆ టైంలో బ్రెయిన్ యాక్టివిటీ అంతా నార్మల్గా ఉన్నంత మాత్రాన ఫిట్స్ లేదని కాదు.
2: ఓకే డాక్టర్. అది షెడ్యూలింగ్ ఎఫెక్ట్ అంటే బేబీకి ఆ మూమెంట్ వచ్చినప్పుడు నేను నోటీస్ చేస్తే బేబీ యాక్టివ్గానే ఉంటున్నాను డాక్టర్, అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ.
0: అవును, నాకు అర్థమైంది మీరు చెప్పేది. షడ్రింగ్ అనేది ఫిట్స్ లక్షణాలు కాదు, అవి నార్మల్గానే ఆటలాగా పిల్లలు చేసే మూమెంట్స్. అవి దానికి ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు, టెస్ట్లు కూడా అవసరం లేదు.
2: అది రాను రాను ప్రోగ్రెస్ అవుతుంటే ఎట్లా తెలుసుకోవాలి?
0: లేదమ్మా, అది 1.5-2 సంవత్సరాల లోపల అవంతకవి ఖచ్చితంగా ఆగిపోతాయి, ఏ మందులు వాడన అవసరం లేదు వాటికి.
2: ఆ షడ్జింగ్ ఎఫెక్ట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డాక్టర్? ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ అట్లాగా పైకి లేపడం
0: రావచ్చు రావచ్చు. మీరు అస్సలు దాని గురించి అస్సలు కంగారు పడాల్సిన పని లేదు, అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి.
2: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.
0: నమస్తే
1: డాక్టర్ గారు. ఇప్పుడు ఫిట్స్ లేదా మూర్చ రోగం ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న పిల్లల్లో ఒకటి, ఖచ్చితంగా మందు మిస్ అవ్వకుండా వాడడం. సో జనరల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఒక డోస్ మార్నింగ్ ఉంటుంది వెళ్ళే ముందు, తర్వాత ఒకటి సాయంత్రం కానీ రాత్రి పడుకునే ముందు ఒక డోస్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఒక డోసే కూడా వాడతాం, ఓన్లీ నైట్ పడుకునే ముందు ఒక డోస్ అని కూడా. సో మందు మిస్ అవ్వకుండా వాడడం ఒకటి చాలా ముఖ్యమైనది. మేము చాలాసార్లు గమనించింది ఏంటంటే మందు రాసి పంపిస్తాం, తర్వాత ఒక 3 నెలల తర్వాత రండి అని చెప్తాం. సో కొంతమంది ఏం చేస్తారంటే 3 నెలలకు మందు ఆపేస్తారు, కానీ వచ్చేది 4వ నెల 5వ నెల వస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఈవెన్ డాక్టర్స్ ఎప్పుడైనా ఓకే ఫిట్స్ ఆగిపోయాయి, కంట్రోల్ అయ్యాయి, మందులు వాడాలి ఆపాలన్నా కూడా సడన్గా ఆపేయాం మనం, కొద్ది కొద్దిగా డోస్ తగ్గించుకుంటూ ఆపేస్తాం, ఇదొకటి. రెండోది నిద్ర టైంకి ఉండడం. చిన్నపిల్లలైతే ఖచ్చితంగా 8 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి. నిద్ర సరిపోకపోయినా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఆల్రెడీ ఫిట్స్ మందులు వాడుతూ ఉన్న వాళ్ళు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మందుల ద్వారా కాకుండా ఎక్సర్సైజ్ లేకపోతే ఫుడ్ ద్వారా కూడా ఏమన్నా తగ్గించుకోవచ్చా? మిగతా ఏదైనా యాక్టివిటీస్ ద్వారా ఫిట్స్ని తగ్గించే అవకాశం ఉందా?
0: సో నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే మందులు కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి. ఇవి జనరల్గా ఎవరికి డిస్కస్ చేస్తాం ఈ ఆప్షన్స్ అంటే, 3-4 మందులు వాడినా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి. అందులో ఒకటి ఎపిలెప్సీ సర్జరీ అంటాం. ఒకవేళ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ దేనివల్ల వస్తున్నాయో ఖచ్చితంగా కారణం తెలిసి కొన్ని ఆపరేషన్ ద్వారా, బ్రెయిన్ ఆపరేషన్ ద్వారా నయమయ్యే ఫిట్స్ కూడా ఉంటాయి, క్యూర్ అయ్యేవి. సో సర్జరీ ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఇది ఎవరికి ఆపరేషన్తో నయమవుతుంది అనేవి డాక్టర్ మొత్తం ఖచ్చితంగా టెస్ట్లన్నీ చేసిన తర్వాతనే చెప్పగలుగుతారు. రెండోది డై

0: థెరపీ అంటాం, కిటోజెనిక్ డైట్ అని, మోడిఫైడ్ యాట్కిన్స్ డైట్ అని. ఇవేంటంటే ఆహారంలోనే మార్పులు చేసి కూడా ఫిట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటాం, అన్ని రకాల ఫుడ్స్లో ఇవే ఉంటాయి. అయితే మన సాధారణంగా మనం ఇండియన్ డైట్లో 60-70% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ స్పెషల్ డైట్స్లో 70-80% ఫ్యాట్స్ ఉంటాయి, మిగతా 20% ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్, అంటే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్. వీటితో కూడా 50-60% కేసెస్లో ఫిట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
1: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్యల గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు ఫోన్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు ఇందాక అన్నారు, మీరు చెప్పారు అంటే ఆపరేషన్ కూడా కొంతమందికి చేస్తాం, బ్రెయిన్ సర్జరీ కూడా చేస్తామని. అసలు ఏ ఏజ్లో చిన్నపిల్లల్లో ఏ వయసు వారికి ఇలాంటి సర్జరీస్ అవసరం పడతాయి?
0: సో ఆపరేషన్ ద్వారా ఎపిలెప్సీని క్యూర్ చేసే అవకాశం కొంతమంది పిల్లలకు ఉంటుంది. అవేంటంటే ఎక్కడన్నా బ్రెయిన్లో పుట్టుకతోనే బ్రెయిన్ ఫోల్డ్స్ అంటే బ్రెయిన్ మడతలు అంటాం కదా, అది ఎక్కడన్నా కొంచెం డిఫరెంట్గా పుట్టుకతోనే ఉంటుంది వాళ్ళకి. కార్టికల్ డిస్ప్లేషియాస్ లేదా కార్టికల్ మాల్ఫర్మేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటంటే ఆ బ్రెయిన్ స్ట్రక్చరే కొంచెం తేడాగా ఉంటుంది ఒక పర్టికులర్ ఏరియాలో. సో దాన్ని ఆపరేషన్ ద్వారా ఏదైతే బ్రెయిన్ భాగం తేడాగా ఉందో దాన్ని తీసేయచ్చు. ఇది ఒక రకమైన సర్జరీ. దీన్ని ఇది లీషనెక్టమీ అంటాం, అంటే ఆ పర్టికులర్ ఏరియాని తీసేయడం. రెండో రకం సర్జరీ ఏంటంటే పాలియేటివ్ సర్జరీస్ అంటాం, అంటే దాంట్లో ఏది బ్రెయిన్కి సంబంధించిన భాగాన్ని తీసేయము, కానీ కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ ద్వారా ఫిట్స్, పెద్ద ఫిట్స్ వచ్చాయి అంటే కొంతమంది సడన్గా పడిపోయి తలకు దెబ్బలు తగిలించుకుని ఇట్లాంటివి డ్రాప్ అటాక్స్ అంటాం, వాటిని 80-90% క్యూర్ చేసే అవకాశం ఉంటుంది.
1: అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఒక్కసారి ఆపరేషన్ చేసి అవన్నీ క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే పూర్తిగా నయమవుతుందా?
0: సో ఇది జనరల్గా క్యూర్ రేట్ ఎంత ఉందంటే మొత్తం కంప్లీట్గా నయమయ్యే అవకాశం 70%, 80%, 90% అనేది సర్జరీ చేసే ముందే డాక్టర్ చాలా టెస్టులు చేస్తారు. MRI స్కాన్ కాకుండా వీడియో ఈజీ మానిటరింగ్ అని, అంటే 2-3 రోజులు కంటిన్యూగా ఈజీ చేసి ఆ ఫిట్స్ వచ్చేటప్పుడు బ్రెయిన్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ భాగంలో వస్తున్నాయి అనేది కానీ, తర్వాత కొన్ని స్పెషల్ స్కాన్స్, పెట్ స్కాన్ అని, స్పెట్ స్కాన్ అని, ఈ వీటి ద్వారా సర్జరీకి ముందే కొద్ది వరకు అంచనా వేయగలుగుతారు. కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న కేసెస్లో 80-90% వరకు కూడా సక్సెస్ రేట్ ఉంటుంది వీటిల్లో.
1: డాక్టర్ గారు ఇప్పుడు మూర్ఛ సమస్య, ఫిట్స్ సమస్య అంటువ్యాధి కాదని తెలిసినా కూడా చాలామంది ఇప్పటికీ కూడా ఈ ఫిట్స్, మూర్ఛ ఉన్న పిల్లలను దూరంగా ఉంచడం, వాళ్ళని చిన్న చూపు చూడడం జరుగుతుంది. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పుడు మనకు మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది అంటే మధుమేహం, హైపర్ టెన్షన్ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్తమా ఉంటారు, అలాంటిది మూర్ఛ రోగం కూడా. సో ఇది ఎందుకు చాలామంది ఇంత డిస్క్రిమినేషన్ కానీ వివక్ష చూపిస్తారో అర్థం కాదు, ఇది తప్పు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు జీవితాంతం వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ తింటారు, బీపీ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ తింటారు. సో ఇది కూడా అలాంటిదే, ఇందులో ఏది ప్రత్యేకంగా ఏం లేదు. సో వీళ్ళని మనం తక్కువగా చూడాల్సిన అవసరం అస్సలు లేదు. ముఖ్యంగా స్కూల్స్లో, చాలా స్కూల్స్లో ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఏంటంటే వాళ్ళని కొన్ని యాక్టివిటీస్ వద్దని చెప్పడం లేదా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో వద్దని చెప్పడం, సో ఇది కూడా మంచిది కాదు. సో టీచర్స్ కానీ జనరల్ మిగతా వాళ్ళకి నా ఇదేంటంటే మెసేజ్, ఖచ్చితంగా మిగతా ఆరోగ్య సమస్యలలాగా ఇది ఒక సమస్య అంతే, దీనికి ట్రీట్మెంట్ ఉంది.
1: ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఫిట్స్ సమస్యల గురించి అలాగే మూర్ఛ రోగం గురించి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలాంటి ప్రథమ చికిత్స విధానాలు పాటించాలి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ టైంలో దీనికి సర్జరీ చేయించాల్సి వస్తుంది, అలాగే మూర్ఛ వ్యాధి వచ్చిన పిల్లల్ని దూరం పెట్టకూడదని, వాళ్ళని అందరిలో భాగంగా కలుపుకోవాలి, ఇది అంటువ్యాధి కాదని చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మా శ్రోతలు అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పారండి మీకు. ధన్యవాదాలు రమేష్ కోణంకి గారు, నమస్కారం.
0: నమస్తే అండి.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స.

0: అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారీ భద్రత మధ్య న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు రిహార్సల్స్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15 ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎక్స్లో పోస్టు చేసిన అమిత్ షా, హర్ ఘర్ తిరంగా ర్యాలీలు దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని చాటేలా చేశాయన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ది చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. మహారాష్టలోని నాందేడ్లో జరిగిన దాడిలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ

ముఖ్యమంత్రి సుఖబీర్ సింగ్ బాదల్ గాయపడ్డారు. నాందేడ్ సాహిబ్లోని ఒక గురుద్వారా సమీపంలో ఈ దాడి జరిగింది. 2 ఏళ్ల వ్యవధిలో ఆయనపై 2వ సారి దాడి జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసము 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరద్బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. టన్ను ధర ప్రస్తుతం 23,488 రూపాయలుగా ఉందని తెలిపారు. ఎలనీన ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు. మినుములు, వేరుశనగ పంటలను సాగు చేయాలని కోరారు. పశ్చిమ యూరప్లోని పలు దేశాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. బ్రిటన్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలకు విలవిల్లాడిపోతున్న బ్రిటన్ వాసులు గరిష్ట ఉష్ణోగ్రతల హెచ్చరికలకు మరింతగా భయపడుతున్నారు. కెనడియన్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్లో ఇద్దరు అమెరికన్ ప్లేయర్స్ బ్రాండన్ నకాషిమా, బెన్ షెల్టన్ తలపడతారు. నకాషిమా ఈరోజు ఉదయం మాంట్రియాల్లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో స్పెయిన్కి చెందిన రఫెల్ జుడార్ను 7-6, 6-4 తేడాతో ఓడించారు. మరో సెమీఫైనల్స్లో బెన్ షెల్టన్ తోటి అమెరికన్ టియన్ను 6-2, 6-3 తేడాతో ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. పొద్దున్నే లేవగానే ఆఫీస్ టెన్షన్లు, మెట్రోలో సీటు దొరకని ఫ్రస్ట్రేషను, బిజినెస్ చేసే వాళ్ళకేమో కస్టమర్లలో లేబ్బా లైఫ్ ఏంట్రా బాబు ఇలా గజిబిజిగా ఉంది అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, మీ ఆఫీస్ కిటికీ పక్కన నిలబడి అలా నిలబడి, ఒకవేళ వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ ఇక్కడిక్కడ రకరకాలుగా వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి, ఒకవేళ వర్షం పడుతూ ఉంటే ఆ వర్షాన్ని అలా చూస్తూ చూస్తూ చేతిలో గ్లాస్ ఏంటి చాయ్ గ్లాస్ పట్టుకొని ఒక సిప్ వేయండి, బాస్ బాస్ ఇచ్చిన టార్గెట్స్, లైఫ్ ఇచ్చిన టెన్షన్స్ అన్నీ ఆ చాయ్లో హాబీలలో అలా అలా అలా అలా అలా అలా అలా కలిసిపోతాయి అన్నమాట. చలో మీ చాయ్ కప్తో ఓ సెల్ఫీ తీసుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. మరి నేనేం చేస్తాను, హాయ్ హాయ్గా ఉండే అద్భుతమైనటువంటి కబుర్లన్నీ చెప్తాను, వింటూ ఉండండి ఎగ్దామ్ ఎంటర్టైనింగ్ షో చాయ్తో. హాయ్ కబుర్లు, మీ ఆజే సురవి రమేష్తో ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 102.8 FM లో మీకోసం రెడీగా ఉన్నాయి. మనం లేట్ చేయకుండా తెలుసు కదా వివిధ భారతి అంటే తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అదిరిపోయే పాట. ఇప్పుడు మీ పాట విన్న తర్వాత తస్సాదియా అంటారు, ఎందుకంటే ఆ పాట అది కాబట్టి. ఎస్, ఆ పాట మీకు మీకోసం వచ్చేస్తుంది తస్సాదియా అంటూ మా ఇంటి బంగారం నుంచి చిన్మయ శ్రీపద పుణ్య శిల్వ పాడినటువంటి పాట. మాన్ సాహిత్యం, సంతోష్ నారాయణ్ సంగీతంలో.

0: ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుష్ అవుతుంటుంది, రీఫ్రెష్ అవుతుంటుంది, మైండ్ రీఛార్జ్ అవుతుంటుంది. మిమ్మల్ని రీఛార్జ్ చేయడానికి మంచి మాటలు, పసందైన పాటల కోసం రెడీగా ఉంటుంది మీ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం నుంచి సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. రైట్, మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా ప్రారంభమైపోయి అన్ని దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఒకవైపు అటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అటు జరుగుతూ ఉంటే, మరి సినిమా హాల్లలో కూడా ఒక ఉత్సవాన్ని నడిపేటట్టు కనబడుతుంది. ఎస్పెషల్లీ ఆగస్టు 14 గురువారం రోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వీకెండ్ పురస్కరించుకుని వారం థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయి సార్? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 సినిమాలు ఒకే రోజు.

రిలీజ్ అవుతూ ఉన్నాయి. దాంట్లో సీనియర్ దర్శకుడు నిర్మాత ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి అగధ మూవీ, మరి లేటెస్ట్ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అగధ, మరి ఆదివారాహ ప్రొడక్షన్ పతాకంపై వస్తుంది. అద్భుతంగా ఉండేటట్టు కనబడుతుంది. మళ్ళీ ట్రైలర్లో మాత్రం అదిరిపోయింది. అంతేకాకుండా చిన్న సినిమాల్లో కూడా మనం ఒకసారి చూసుకుంటే పల్లబుడుసు కానివ్వండి, హుషార్ పిట్టలు, ఆవారా పంటు, అలాగే బట్వారా 1947, అండ్ యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో వచ్చినటువంటి మకుటం మూవీ కూడా రిలీజ్ అవుతూ ఉంది. ఇంకా మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తమిళ హీరో సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్నటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కూడా మరి 14 గురువారం రిలీజ్ అవుతుంది. మరి మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినిమాల్ని చూడ్డానికి ప్రిపేర్ అయిపోండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం మీరు మాత్రం ప్రతిరోజు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. మరి సూర్య అంటే మాద్రి అంటే మంచి టైటిల్స్తో పాటు మంచి మంచి డైలాగ్స్తో పాటు మంచి మంచి అదిరిపోయే పాటలు కూడా ఉంటాయి. ఎంతగా అదిరిపోతాయంటే ఇంతగా అన్నమాట.

0: జయగేలాండ్ ప్రియదర్శిని పాడినటువంటి పాట శశాంక్ వెన్నెలకంటి సాహిత్యంలో దేవిశ్రీ ప్రసాద్ అద్రిపోయే ట్యూన్ అందించాడు కదా. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనలించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించి సంపూర్ణ వినోదం. 5:15:31 దాటి అలా వెళ్ళిపోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రైట్ సైడ్ వెళ్ళడం ఒక పద్ధతి మాత్రమే, కానీ మనం ఉన్న గ్రూప్కి భిన్నంగా లెఫ్ట్ టర్న్ తీసుకోవడం ఒక తెగింపు, ఒక తిరుగుబాటు. అందరూ తొక్కిన రూట్లో వెళ్ళే అది ప్రయాణం అవుతుంది, అదే రూటు మార్చి కొత్త బాట వేస్తే అది ఒక విప్లవం అవుతుంది. అన్నట్టు మీరు రైటా లెఫ్టా? నేను రైటే. నేను చెప్పబోయే విషయం లెఫ్ట్ అనమాట. అంటే లెఫ్ట్ గురించి విన్న తర్వాత మీరు అంటారు రైటే భయ్యో, రైట్ రైట్, లెఫ్ట్ మహా పవర్ఫుల్. అబ్బా, ఇంతకీ ఈ రైటు లెఫ్ట్లో పోటు మాకేంటి భయ్యా అని అనుకుంటున్నారా? అనేక అడిగి వచ్చారని నాకు అర్థమవుతుంది. చెప్తా ఈ పాట. ఏ పాట? రైటో లెఫ్టో అంటూ పాట వస్తుంది. పాట తర్వాత ఈ రైట్ లెఫ్ట్లో గోల్ ఏంటి నేను చెప్తాను. స్టేట్యూ ఉంటుంది.

0: లెఫ్ట్ అంటూ అనుకోకుండా ఒకరోజు మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట కీర్వాణి గంగరాజు మరి లిరిక్స్ అందించారు. ఎంఎం కీర్వాణి మ్యూజిక్ కంపోజిషన్లో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అని పాట బాగా విన్నారు కదా. మరి దానికి సంబంధించిన ఒక మాట కూడా ఉంది, మరి ఆ మాట చెప్పాలా? చెప్తా చెప్తా.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్.

0: మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. మనం ఉన్నాము చాయ్తో హాయ్ కబుర్లలో. నిజానికి మన సొసైటీ డిజైన్ చేసిందంతా కుడి చేతి వాటం ఉన్న వారి కోసమే. తినే తిండి నుంచి ప్రశ్నించే చేతి వేలి వరకు, షేక్ హ్యాండ్ నుంచి కాఫీ కప్పులు పట్టుకునే వరకు ప్రతిదీ కూడా రైట్ వాళ్ళకి కంఫర్ట్. కానీ ఈ సిస్టమ్ని దాటుకొని తమకంటూ ఒక గ్రాండ్ ఐడెంటిటీని సంపాదించుకోవడం లెఫ్టీస్ స్టైల్ అనమాట. మరి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే హ్యాపీ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అండి ఈరోజు. సో మరి ఈరోజు మనం వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్లోకి వెళ్తే, గ్రౌండ్లో లారా గంగూలీ బ్యాట్ తిప్పిన, మెటాఫిజిక్స్లో అరిస్టాటిల్, రాజకీయంలో బరాక్ ఒబామా, సిల్వర్ స్క్రీన్ మీద అమితాబ్ చార్లీ చాప్లిన్ మ్యాజిక్ చేసిన, హిస్టరీ ప్రూవ్ చేసింది ఒకటే, లెఫ్టీస్ ఆర్ ద రియల్ ట్రెండ్ సెట్టర్స్. ఏమంటారు, నిజమే కదా. రైట్ హ్యాండ్స్ ప్రపంచాన్ని నడిపిస్తే లెఫ్ట్ హ్యాండర్స్ ఆ ప్రపంచానికి ఒక కొత్త రూల్స్ రాస్తారండి. మరి ఇంకెందుకు వెయిటింగ్, మీ టీంలో, మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ సొసైటీలో, మీ చుట్టుపక్కల ఎవరు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా కూడా వెళ్ళి హ్యాపీగా ఒకసారి లెఫ్ట్ ఫ్రెండ్స్ని పిలిచి గట్టిగా ఒక పవర్ఫుల్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకేనా? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగనే ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. విశాల్ దద్లాని, హరిప్రియ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యంలో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మస్తు పాట వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェネ。
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కష్టపడి సంపాదించిన ఆస్తికి నిశ్చింతైన నిద్రకి కేరఫ్ అడ్రస్ ఏంటి అంటే బ్యాంక్ లాకర్ అండి. బ్యాంక్ లాకర్ మన విలువైన సొత్తుకి ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఇదేనని మనం అందరం కళ్ళు మూసుకొని నమ్ముతాం. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రాణంగా భావించి దాచుకున్న బంగారమే మీ లాకర్ నుంచి మాయమైపోతే అబ్బో. కాన్పూర్లో జరిగినటువంటి ఈ షాకింగ్ ఘటన వింటే మీ కళ్ళ కింద నీళ్ళ కదులుతుంది. 2003లో ఒక మహిళ 50 లక్షల విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లో దాచిపెట్టారట. ఏళ్ల తర్వాత రీసెంట్గా వెళ్ళి లాకర్ తెరిస్తే షాక్, అందులో ఒక బంగారం ముక్క కూడా లేదు. లాకర్ బ్యాంక్ మొత్తం ఖాళీ. దీనికి అసలైన కారణాలు వెతుకుతూ ఉన్నారు ఏంటి అనేది. అయితే దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఖాతా ఇనాక్ట్ అవడము, సుదీర్ఘకాలం లాకర్ని పరిశీలించకపోవడమే గౌరవానికి కారణమైందని తెలుస్తుంది. మరి బ్యాంకులు బ్యాంక్ లాకర్లపై నమ్మకం మంచిదే, కానీ అదే నమ్మకంతో నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందుల్లో పడతారు. అందుకే వెంటనే ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండండి. అంటే క్రమం తప్పకుండా విజిట్ చేయండి లాకర్పై నమ్మకంతో వదిలేయడం. ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారైనా స్వయంగా వెళ్ళి సర్వ్ చేసుకోండి. ఇంకా అకౌంట్ యాక్టివ్గా ఉంచండి. అంటే లాకర్ అది ఆటోమేటిక్గా కట్ అయ్యేలా చూసుకోండి. బ్యాంకులో మీ మొబైల్ నెంబర్, కేవైసీ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. అలాగే లాకర్లో పెట్టిన బంగారం ఫోటోలు, బిల్లులను ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. మీ ఆస్తికి మీ అవగాహనే అసలైన రక్షణ. మరి రేపు ఏం చేస్తారు, మీ లాకర్ స్టేటస్ ఒకసారి వెళ్ళి తప్పకుండా చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఒకవేళ ఒక విషయం ఏంటంటే, ఆ లాకర్లో మీకు వద్దనుకున్నటువంటి బంగారం ముక్కలు చించినవి ఏమైనా ఉన్నాయని పడేద్దాం అనుకుంటే మాత్రం నాకు పంపించండి. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం రామ్ మిర్యాల పాడినటువంటి పాట, మీకు జే మేయర్ సంగీతం, కాసల శ్యామ్ సాహిత్యంలో చాంపియన్ మూవీ నుంచి.

0: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం, భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

0: కొని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో సమయం 5:56 53 సెకండ్స్ దాటల ముందుకు వెళ్లిపోతూ ఉంది. రైట్, మరి ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన అద్భుతమైనటువంటి గాడ్జెట్ ఏంటో తెలుసా? తెలుసా, ఒకసారి థింక్ చేయండి. 1, 2, 3, 4. యస్, మానవ శరీరం అండి, మానవ శరీరం. యస్, మన గుండె ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా కొట్టుకునే నాన్ స్టాప్ ఇంజన్. మన కిడ్నీలు ప్రతిరోజు లీటర్ల కొద్దీ రక్తాన్ని క్లీన్ చేసే వండర్ ఫిల్టర్లు అనమాట. ఇక మన కళ్ళు ఉన్నాయి చూడండి, ఏ స్మార్ట్ ఫోన్ కెమెరా కూడా మ్యాచ్ చేయలేని హెచ్డీ క్వాలిటీ రియల్ లెన్స్ అనమాట. ఇంత గొప్ప ఆర్గాన్స్ మనకి సక్రమంగా పనిచేస్తున్నంత కాలం మన లైఫ్ వండర్ఫుల్. కానీ ఏదో ఒక అవయం విఫలమై ఐసీయూ బెడ్పై ప్రాణాల కోసం పోరాడే వేలాది మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి మనం ఇవ్వగలిగే అతిపెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? అవయవ దానం. ఈరోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. దీని వెనుక ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది, అదింటి కూడా చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. కార్తీక్ అండ్ చిన్మయి పాడినటువంటి పాట ఏం పాడుతున్నారో తెలుసా? ఉన్నట్టుండి గుండె అంట. ఏమవుతుందో మనం ఒకసారి విందాం. స్టే ట్యూన్.

0: గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోగి శాస్త్రి రాసినటువంటి ఈ పాటకి కార్తీక్ అండ్ చిన్మయ మరి వాయిస్ అందించారు. నిన్ను కోరి మూవీ నుంచి ఉన్నట్టుండి గుండె అంటూ వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. ఏదేమైనా కూడా 60 నుంచి 100 వరకు ఓకే, 100 దాటి మరి గుండె కొట్టుకుంటుంది అంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గుండెకు సంబంధించిన ఇబ్బందులు వస్తే మాత్రం కొన్ని విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎస్పెషల్లీ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే కాబట్టి దానికి సంబంధించిన చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లు కొన్ని డౌట్లను నేను తీరుస్తాను, అవి కలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మరణించి సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, మనమున్నాం చాయ్తో హాయ్ కబులి షోలో. ఎస్, ఆగస్టు 13 ప్రపంచమందు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే జరుపుకుంటుంది. మరి 1954 డాక్టర్ జోసెఫ్ ముర్రే మొదటిసారిగా ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసి వైద్య ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించారు. చాలామంది నాకు ఏజ్ అయిపోయింది కదా నేను దానం చేయొచ్చా అని అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, దానానికి వయసుతో పని లేదు. 70 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా కంటి కార్నియా కూడా మరొకరికి చూపునివ్వగలదు అని డాక్టర్లు చెప్తున్నారు. మరి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు లేని ప్రతి ఒక్కరూ దాతలుగా మారవచ్చట. మనం చనిపోయాక మట్టిలా కలిసిపోయే మన అవయవాలు ఒక మరణానంతరం దానం ద్వారా 8 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపగలుగుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ విషయాన్ని మీ ఇంట్లో వారితో తప్పకుండా పంచుకోండి. ఇలా నా ఆఫ్టర్ డెత్ డొనేట్ చేయండి అని చెప్పి పెట్టి ఉంచడం మంచిది. అలాగే దాన్ని ప్రముఖమైన హాస్పిటల్స్లో కూడా మీరు దాన్ని రిజిస్టర్ కూడా చేసి పెట్టుకుంటే వాళ్ళు తర్వాత వచ్చి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఏదైనా మరణాన్ని కూడా ఉడించి మరొకరి చిరునవ్వులో జీవించడమే అవయవదానం. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో, వెన్నెలకంటి గారు సాహిత్యాన్ని అందించగా, హరీష్ రాఘవేంద్ర బాంబే జయశ్రీ పాడినటువంటి పాట గజనీ నుంచి హృదయం ఎక్కడున్నది అంటూ వచ్చేస్తుంది. ఇంకెక్కడుంది, వివిధ భారతి చుట్టే తిరుగుతూ ఉంటుంది కదా మీ హృదయం.

నేను చెప్పాను కదా, మరి వివిధ భారతి చుట్టూ నేను తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మంచి మాటలు పసందైన పాటలు ఉంటాయి కదా. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం. చాయ్తో హాయ్ కబుర్లో రకరకాల కబుర్లు విన్నారు కదా. ఇక స్టూడియో క్లాక్లో సమయం 5:50 కావస్తుంది. ఆ 5:50కి ఉర్దూలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి, 6:00కు హిందీలో వార్తలు ప్రసారం అవుతాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కలాలనా.
1: కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ కంపోజిషన్లో భాస్కర్ భట్ల రవికుమార్, సాహిత్యంలో శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ పాట జో అచ్యుతానంద మూవీ నుంచి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలామంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలో ప్రజలు విద్యార్థులతో దేశభక్తి స్ఫూర్తిని చాటి చెబుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరించారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు చాలామంది చాలాసార్లు ప్రయత్నించారని, కానీ రద్దు చేయటం ఎవరి వల్ల కాలేదన్నారు.
1: आज मैं हिम्मत से बोलना चाहता हूँ, 200 यूनिट बिजली जो मुफ्त में सरकार दे रहा है, सबसे ज्यादा हमारे माइनॉरिटी भाई बहनों के लिए भला हुआ. सर उठा के जीने के लिए हम लोग कोशिश कर रहे हैं. बस में हमारे महिलाओं को हम जगह दिए, हर महीने में 10,000 रुपए आज उन लोग बचा ले रहे. मेरे लिए हिंदू मुसलमान अलग अलग नहीं है, मेरे लिए दो अंक है हिंदू मुस्लिम. जो हिंदू को मिल रहा है बराबर हिस्सा मुसलमानों को देने के लिए हमारे सरकार काम कर रहा है, मेहनत कर रहा है.

0: మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగిస్తారని ప్రచారం జరుగుతుందన్నారు. అర్హులైన వాళ్ల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 54 కంపెనీలకు ఎకరా 30 లక్షల నుంచి 80 లక్షల రూపాయలకే భూములు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కంపెనీలకు ఎకరాకు 1,50,00,000 రూపాయల చొప్పున భూ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. టెసరాక్ట్ సంస్థ 2024లో 5 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుందని ఏడాది పాటు పరిశీలించిన అనంతరం 2025లో ఆ సంస్థకు భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2025 వరకు టెసరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారని, మేనేజింగ్ డైరెక్టర్గా కాదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రామచంద్రరావు అన్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లకు సూచించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం కానీ ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు అందిస్తామని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన పెన్షన్ల కోసం అర్హులు 31 ఆగస్టులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు చేనేత, గీత కార్మికులు, తలసేమియా, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నూతన పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 218,002 మంది లబ్ధిదారులకు నెలకు సుమారు 47 కోట్ల రూపాయల పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశం కోసం, ధర్మం కోసం యువత పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. నిర్మల్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్షాప్ను నిర్వహించారు. పీఐబీ జైన్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజు పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానము విద్యాదానం కంటే అవయవ దానమే మహాదానమని అన్నారు.
1: అనివార్య పరిస్థితుల్లో జీవితంలో ఎప్పుడైనా కూడా ఇంటెన్సివ్ కేర్ లో ఉండి జీవితులుగా ఉన్నప్పుడు మన మరణానంతరం మన శరీరం ఇతరులకు ఉపయోగపడే విధంగాను, మన అవయవాలు అనేక మందికి ఉపయోగపడే విధంగాను ఉంటాయి. ఒక మనిషి చనిపోతూ ఒక 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలిగే మహద్భాగ్యం, మహత్తవర అవకాశం ఏదైనా ఉంది అంటే కేవలం అవయవదానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
0: ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశంలో కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ అనంతరం వరంగల్ జిల్లాలో కేంద్రాల సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలోని వరంగల్ తూర్పు, నరసంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కలిపి కొత్తగా 21 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఎలినినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు.
2: రైతులకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మీకు 5 ఎకరాలు ఉంటే 1 ఎకరం వరి వేసుకోండి, కానీ మిగతా 4 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరటమైంది. ఆరుతడి పంటల్లో మినిములు 15 ఆగస్టు నుంచి 15 సెప్టెంబర్ వరకు వేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ సెప్టెంబర్లో నెలలో మన జిల్లాలో ప్రతి మండల వ్యవసాయాధికారి దగ్గర

0: సబ్సిడీపై మినుములు విత్తనాలు పెట్టడం జరిగింది. అవి అందుబాటులో ఉన్నాయి.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను లైసెన్స్డ్ సర్వేయర్లను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. 70 గ్రామాల్లో రీసర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే పనుల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు 22,84,000 రూపాయల వ్యయంతో 4 అధునాతన డీజీపీఎస్ రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉండగా, తాజాగా మరో 4 రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభు కిరణ్ తెలిపారు. హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వెబ్సైట్పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ విధానాన్ని హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరత్ బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. జిల్లాలో రైతులు పండించిన ఆయిల్ ఫాము గెలల సేకరణ ప్రారంభమైందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాన్వాడ వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 256 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 6 గేట్లను ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేర్ డ్యాంలోకి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బునాదిగాని కాలువపై కొత్త కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మక్త అనంతారం వద్ద ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు కాలువ నీటిని విడుదల చేశారు. కల్వర్టుల నిర్మాణంతో నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు సాఫీగా చేరేందుకు మార్గం సుగమమైందని ఆయన అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ములుగులో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. మంచిర్యాలలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నదిలో పెరిగిన ప్రవాహం కారణంగా తాగునీరు స్వల్పంగా రంగుమారిందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ ఈఈ పి కరుణాకర్ హెచ్చరించారు. నీటిని తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలామంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెక్సరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

వర్షాకాలం వర్షాకాలం వర్షాకాలంలో బయటికి వెళ్ళి ఒళ్ళు తడిస్తే ఏం చేస్తాం? మనము బయటికి వెళ్ళి వర్షంలో తడిస్తే ఏం చేస్తాం అంటే చక్కగా ఇంటికి వచ్చి తువ్వాలతో హ్యాపీగా తుడుచుకుంటాం కదా. వేడి వేడి చాయ్ కూడా తాగుతూ ఉంటాం. ఇలాంటి టైంలో వేడి వేడి చాయ్ అయితే భలే ఖుషిగా అనిపిస్తుంది. కానీ మనతో పాటు తడిసి ముద్దైన మన ప్రాణ స్నేహితులుగా ఫీల్ అవుతూ ఉంటాం చూడండి. అదేనండి, మీ సెల్ఫోను, ల్యాప్టాప్, ఐప్యాడ్, డిజిటల్ వాచ్, మరి ఇవి తడిస్తే ఆ వాటర్ డ్రాప్స్ డివైస్ మీద పడగానే మన గుండెల్లో అబ్బా గుండెల్లో రైళ్ళు పడిగినంత పరిగెట్టినంత బాధ కలుగుతూ ఉంటుంది. మీరు అలాగే కంగారు పడుతున్నారా? డోంట్ వరీ, వర్షంలో మీ గ్యాడ్జెట్స్ తడిస్తే వాటిని ఎలా మీ కాపాడుకోవాలి అని మీ డౌట్ అనుమానాన్ని నేను తీరుస్తాను. నేను తీరుస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి ఒక మంచి పాట వస్తుంది, పాట తర్వాత మరి అన్ని విషయాలు చెప్తాను. స్టే ట్యూన్డ్.

యాజ్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో పూర్ణాచారి సాహిత్యంలో ఆదిత్య ఆర్కే లియోన్ జేమ్స్ పాడినటువంటి పాట దాస్కా దమ్కి నుంచి ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. అండ్ వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. నిజంగా సెల్ ఫోన్ కొనిచ్చడం కాదు, సెల్ ఫోన్ వాడడం కాదు, పెద్ద పెద్ద సెల్ ఫోన్స్ పెట్టుకోవడం కాదు, వాటిని బాగా జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళకి ఎవరైనా కూడా పడిపోతూ ఉంటారనమాట. రైట్, మరి మరీ ముఖ్యంగా కాలం కలికాలం వర్షాకాలంలో మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ నీటిలో తడిస్తే మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం. ఛార్జింగ్ మాత్రం అస్సలు పెట్టద్దు. ఇవే కాకుండా ఇంకా చాలా

0: సునై అవింద్ర చెప్తాను, వింటూనండి ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: స్టూడియో క్లాక్ల సమయం 6:24:45 దాటేలా ముందుకు వెళ్ళిపోతుంది. నేను మీ ఆజే సురభి రమేష్. రైట్, మనము వర్షాకాలం అనగానే వర్షాన్ని, చాయ్ని, మిర్చి బజ్జీని ఎంతగా ఎంజాయ్ చేస్తామో మన దగ్గర ఉన్న వాటిని బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా, కష్టపడి కొనుక్కున్నావు కదా. అందుకోసము ముఖ్యంగా నెంబర్ వన్ టిప్ ఏంటంటే, కవర్స్, సిమ్ కార్డ్స్, కనెక్ట్ చేసిన కేబుల్స్ అన్నిటినీ తీసే మెత్తటి మైక్రో ఫైబర్ క్లాత్లో పైన ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా తుడవండి అనమాట. అంటే వీటిలో పెట్టుకున్నారనుకోండి ఈ మైక్రో ఫైబర్ క్లాత్లో, దాంతో నీటి మొత్తం లాగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా వర్షంలో తడవగానే ఒకవేళ మీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ తడిస్తే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. అలాగే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే హెయిర్ డ్రైయర్ వాడుతూ ఉంటారు, గాలి పెట్టగానే మొత్తం పోతుంది అనుకుంటారు. కానీ ఆ హెయిర్ డ్రైయర్లో అంటే కూలింగ్ పెట్టకుండా వేడి పెట్టగానే వేడి గాలికి లోపల భాగాలు పాడవుతాయి, కాబట్టి డ్రైయర్ అసలు వాడద్దు, బెటర్. ఇక ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం కొంచెం దూరం పెట్టుకొని జాగ్రత్తగా పరిశీలిస్తూ పెట్టడం అనేది చాలా కొంచెం సేపు ఓకే అనమాట. అంతేకాదు స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ వాచ్లను సిలికా జెల్ ప్యాకెట్స్ ఉన్న బాక్స్లో ఉంచితే తేమ త్వరగా పిలిచేస్తుంది. ఇంకోటి ల్యాప్టాప్ అయితే కీబోర్డ్ కిందకు వచ్చేలా వి షేప్లో తిరగేసి మంచి గాలి తగిలే చోట మరి ఆరణిస్తూ ఉంటే వాటర్ని దిగిపోయి కొంచెం, అంటే దీనికంటే వీటన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే మీరు మొబైల్ కానీ ఐప్యాడ్ కానీ అలాగే ల్యాప్టాప్ కానీ స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ గ్యాడ్జెట్ సేఫ్, అందుకంటే ముఖ్యంగా మీ మైండ్ చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య అంతా వీటి చుట్టే కదా మన మైండ్ తిరుగుతుంది. ఎనీవేస్, ఇలాంటి మాటలు పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శ్రీరామ్ సన్నా మై జ్యోతి జ్యోనిత గారిని పాడినటువంటి పాట 24 మూవీ నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటీష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదొడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం, భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.

0: సీతారామం మూవీ నుంచి ఎస్పీ చరణ్ పాడినటువంటి ఈ పాటకి సాహిత్యాన్ని కృష్ణకాంత్ అందించారు, విశాల్ చంద్రశేఖర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today, I am talking about building resilience in children, that is, having a positive parenting effect. పిల్లలు ఎదుగుదలను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. అయితే మనం ఈ క్రమంలో తెలియకుండానే వాళ్లకు కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తూ ఉంటాం. మరికొంతమంది పిల్లలకు అసలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్క చేయకపోవడం లేదా అతి క్రమశిక్షణ వల్ల యాక్టివ్ గా లేకపోవడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వల్ల పిల్లల్లో తల్లిదండ్రుల మాట లెక్క చేయడం మానేసి వారికి నచ్చిన రీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకుని పెడదారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం గురించి తెలుసుకుందాం మన ఈరోజు వెన్నెల ప్రోగ్రామ్ లో విత్ మీ యో ఆర్జే చేతన్. ప్రప్రథమంగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వారిలో పాజిటివిటీ పెంచాలి. వారు చదువుల్లో గాని ఆటల్లో గాని వారికి కావలసిన ప్రేరణను మనం వారికి అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ఇది వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు చాలా ముఖ్యం. ప్రతి విషయానికి వాళ్ల మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు మార్గం వైపు వెళ్లేందుకు దోహదపడుతుంది. మనం పిల్లల జీవితం

జీవితంలో ఏదైనా సాధించాలంటే వారు తప్పకుండా స్వార్థపరులై ఉండాలని భ్రమపడుతూ ఉంటాం, కానీ అది చాలా తప్పు. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్థాన్ని నూరిపోయకూడదు. ఇతర అవసరాలకు స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువల్ల వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటూ తద్వారా వారు ఒంటరిగా ఉన్నామనే భావన కోల్పోయి ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఇతరులకు సహాయపడి కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని అలవాటు చేయాలి. వారిలో ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి, ఎన్కరేజ్ చేయాలి. దీనివల్ల వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు మన కళ్ళ ముందే ఏదైనా గోడెక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు మనకు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరికి తీసుకుని అలా చేయకూడదు అని నెమ్మదిగా చెప్పొచ్చు. దానివల్ల జరిగే అనర్థాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప పిల్లలపై కోపం తెచ్చుకోకూడదు. కోపం తగ్గకపోతే కొంత సమయం పాటు అక్కడి నుండి వేరే దగ్గరకు వెళ్లి కోపం తగ్గాక తిరిగి రండి. మీకు కోపం వచ్చినప్పుడు 5 సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోవచ్చు. పిల్లలను బెదిరించడం మానేయండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మీ పిల్లలపై కోపాన్ని తగ్గించుకుని వారిని సరైన మార్గంలో నడిపించుకోవచ్చు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనందరం ఎక్కువగా వారు చదువుకోవాలని కోరుకుంటూ ఉంటాం. ఎంత చదివితే అంత ప్రయోజనం అని భావిస్తాం. అయితే పిల్లలకు చదువుతో పాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పచెప్పాలి. దీనివల్ల వారిలో కృషి పట్టుదల పెరిగి సంఘంలో ఎలా నడుచుకోవాలో చిన్నప్పటి నుండి తెలుస్తుంది. రోజు మన ఇంట్లో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేని పిల్లల కంటే అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల పిల్లల జీవితంలో విజయం సాధిస్తారని చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి. భార్యాభర్తల సఖ్యతగా ఉండడం అనేది కూడా పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని, చాలా మంది పిల్లలు అయితే అమ్మతోనే లేదా నాన్నతో మాత్రమే చనువుగా ఉంటారు, ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు, వారికి సంబంధించిన ఏ విషయం కూడా షేర్ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా వారికి తెలియజేయాలి. వారికి జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా వారు తల్లిదండ్రులు ఇద్దరి దగ్గరికి వారి వెళ్లి వాళ్ళ కష్టాలను చెప్పుకునే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉండాలి. పిల్లలు ఏదైనా సాధించాలనే గుణాన్ని వారికి చిన్నప్పటి నుండి నేర్పించాలి. వారు ఎప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టుకుని దాని మీద ఫోకస్ చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఎటువంటి సవాళ్లైనా వారు భయపడకుండా ధైర్యంగా స్వీకరించేలా వారిని ప్రోత్సహించాలి. వారి ఏ పనినైనా కష్టంతో కాకుండా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇది వారిలో పోరాట పటిమను పెంపొందించి జీవితంలో ఏదైనా సాధించాలనే తపనను వారిలో చిన్నప్పటి నుండి బలంగా నాటుతుంది. మనలో చాలా మంది మన దైనందిక జీవితంలో ఉండే ఒత్తిడి యొక్క ప్రభావాన్ని మన కుటుంబ సభ్యులపై లేదా పిల్లలపై చూపిస్తూ ఉంటాం. ఇది పిల్లల్లో మన పట్ల నెగటివిటీని పెంచుతుంది. వారు క్రమక్రమంగా మనల్ని శత్రువుల్లా చూడటం ప్రారంభిస్తారు. అందుకోసమే మన ఒత్తిడిని కోపాన్ని వారి మీద చూపించకూడదు. మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా వారిని మాత్రం ప్రేమగానే దగ్గరకు తీసుకుని మాట్లాడడం అలవర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు మనపై ఉండే భయాన్ని కోల్పోయి ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కోసారి పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఇది ఒక్కోసారి కాదు, చాలాసార్లు కూడా కావచ్చు, రెగ్యులర్ గా కూడా కావచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు, వర్కింగ్ పేరెంట్స్ అయితే పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లల్లో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం, చైల్డ్ కేర్ విషయంలో కొన్ని సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటారా, బిన్నెల ప్రోగ్రామ్ లో మీ చేతన్ ఇప్పుడు షేర్ చేస్తాడు. అమ్మమ్మలు తాతయ్యల దగ్గర పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా
వారి గ్రాండ్ పేరెంట్స్ తో కలిపి ఉంచడం మేలు. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి

0: ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీసుకు తీసుకెళ్లడం మంచిది. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఇన్స్టాల్ చేయండి. అదేవిధంగా వాటి యాక్సెస్ తల్లిదండ్రులిద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడు అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్టయితే, ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటే వెంటనే గ్రహించి యాక్షన్ తీసుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీ ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. ఇక వీకెండ్స్ టైం వాళ్లతో బాగా స్పెండ్ చేయండి. పిల్లలతో విభిన్న పనులు ప్లాన్ చేయండి. వారికి ఇష్టమైన పనులు, వంటలు చేసి పెట్టండి. పిక్నిక్ కి, పార్క్ కి, మూవీకి తీసుకెళ్లండి. పిల్లలు ఏదైనా చెప్పిన పని చేయనప్పుడు, మాట విననప్పుడు పేరెంట్స్ తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇది పిల్లల మనసుపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. పిల్లలు మాట వినప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి. కొన్ని దేశాల్లో వాళ్ళని కొట్టరు, తిట్టరు, దండించరు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్లపై నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. అందుకే ఒక్కోసారి మనం కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటాము. బట్ వీ యాజ్ మెచ్యూర్ అడల్ట్స్ వీ షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్. పిల్లలకంత వివేకము, జడ్జ్మెంట్ ఇవన్నీ ఉండవండి. కాబట్టి వాళ్ళని ఈ వరల్డ్ లోకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి సరైన దారిలో పెట్టే రెస్పాన్సిబిలిటీ కూడా తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఇంప్లిమెంట్ ఆల్ ది స్టెప్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ చైల్డ్ కేర్ అండ్ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. దిస్ విల్ డెఫినెట్లీ బిల్డ్ రెసిలియన్స్ ఇన్ చిల్డ్రన్. ఏ కష్టం వచ్చినా గానీ త్వరగా దాంట్లోంచి తేరుకుంటారు, ఈజీగా బయటకు వస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వెనలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
2: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో కాసల శ్యామ్స్ హత్యంలో లియోన్ జేమ్స్ అనిరుద్ధ రవిచంద్ర పాడినటువంటి పాట ఓరి దేవుడా మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కోలోన్ క్యాన్సర్ అంశంపై డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారితో పరిచయం వింటారు.

0: శ్యామ్ సింగరాయ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాటకి సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యం, మిక్కిజి మేయర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
2: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా 2 శతాబ్దాల కాలం బ్రిటిష్ వలస పాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.

నాకాశ అజీజ్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి పాట శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో తండేల్ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోలకు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకును వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదిక ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన అన్నారు.
1: The House functioned for only 37 hours and 49 minutes, regarding a productivity of 39.17%. We had the opportunity to raise 285 starred questions, 380 zero-hour submissions, and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero-hour submissions, and 93 special mentions could be taken up. The floor was open, but we didn't make the fullest use of the opportunities.
0: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వాని రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్ధీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
2: మై ఇస్కో పొలిటికల్ ముద్దా కభీ బనానా నహీ చాతా ఔర్ మై కభీ సదన్ మే సాలో సే యహాన్ హూ ఔర్ నిచలా లేకిన్ మై కభీ మై ఏక్ షెడ్యూల్ కాస్ట్ హూ మై ఏక్ దళిత్ హూ మేరే కో మదద్ కరో మేరీ రక్షా కరో బోల్ కే కభీ కిసీ కే సామ్నే గిడగిడాయా నహీ మై లడ్నే కీ శక్తి హై మై లడ్తా హూ.
0: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
3: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్ నంబర్ 1. నంబర్ 2,

0: हम सब के लिए खेद का विषय है, देश के लिए भी खेद का विषय है। हम इसकी तहकीकात भी करेंगे, लेकिन उसके बाद खड़गे साहब कहे कि तुम ऐसा करते हो, ये उचित नहीं है।
1: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ, పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో ఒక బిల్లుపై మాత్రమే 2 సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
2: ఒపోజిషన్ డిస్కషన్ భాగ రహితే పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ డిస్కషన్ కి లే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ సేవా కే లియే. తో పహలే బార్ యే దృశ్య దేఖనే కో మిలా కి సర్కార్ ఖుద్ కహ రహే హై కి హమ డిస్కషన్ చాహతే హై ఔర్ ఒపోజిషన్ బహానా బనా కర్ కే డిస్కషన్ సే భాగ రహే హై. తో యే లోక్తంత్ర కే లియే, విశేష కర్ కే సంసదీయ లోక్తంత్ర కే లియే ఠీక్ నహీ హై.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సో హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ, తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటి చెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం, దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుంచి 85%, మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమనే 4 అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో అనీమియా ముక్త భారత్ అభియాన్పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 రోజుల జాతీయ వర్క్షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో

భారతదేశంలోనే చైనా రాయబారి సియూ ఫిహాంగ్ రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ బ్రిక్స్ అధ్యక్షతగా భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదల్ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యాంశాలు. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు, అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం నాలుగవసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్ల సమయం 7:15. ఆరోగ్య జీవనం కొలోన్ క్యాన్సర్ ఈ అంశంపై డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో కోలోన్ క్యాన్సర్ మల విసర్జన ద్వారం దగ్గర ఏర్పడే క్యాన్సర్ గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మల ద్వారానికి సంబంధించిన వ్యాధులు అది కొంచెం స్టిగ్మాతో కూడుకున్నాయి, 10 మందిలో చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. మామూలుగా పైల్స్ ఫిస్టులా వస్తేనే ఆ ఇబ్బందిని చెప్పుకోవడానికి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంటారు. అలా నిర్లక్ష్యం చేసి కూడా అక్కడ వ్యాధిని ప్రబలేటట్టు కూడా చేసే సందర్భాలు చూస్తుంటాం. ఈ కోలోన్ క్యాన్సర్ అని దేన్ని అంటారండి?
1: అంటే కోలన్ క్యాన్సర్ అని మొత్తం విరోచనం పోయి క్యాన్సర్ అంటారండి. అది మల విసర్జన్ దగ్గర వచ్చే క్యాన్సర్ని రెక్టల్ యానోరెక్టల్ క్యాన్సర్ అని అంటాం. ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి కొంచెం తేడాగా ఉంటాయండి. ఇప్పుడు మనకున్న విరోచనం పోయి క్యాన్సర్ అనేది అపెండిక్స్ నుంచి మొదలయ్యి కింద రెక్టం వరకు వస్తుందన్నమాట. కింద యానోరెక్టల్ క్యాన్సర్ అనేది మల ద్వారం నుంచి ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్ల పై వరకు ఉంటుంది. దీన్ని రెక్టల్ క్యాన్సర్ అంటారు. ఈ రెండు ఏంటంటే కోలన్లో మీరు రైట్ కోలన్ లెఫ్ట్ కోలన్ అంటారు. రైట్ కోలన్లో మనకి ఎక్కువ ఏంటంటే నీటి అబ్జార్బ్ జరుగుద్ది అక్కడ. అంటే మనం తిన తిండి అంతా వాటర్ అన్నీ కలిపి ఇంటెస్టైనల్ అంటే చిన్నపేగ నుంచి వచ్చే ద్రవాలు అన్నీ కలిపి లిక్విడ్ ఫామ్ అవుద్ది. ఈ లిక్విడ్ అంతా రైట్ సైడ్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. లెఫ్ట్కి వచ్చేటప్పటికి అది మలంలాగా ఫామ్.

0: ఫామ్ అయ్యి కిందకు వస్తా అనమాట. అందుకే సరిగ్గా నీళ్లు తీసుకోకపోతే రాళ్ళులాగా ఫామ్ అవటం, విరోచనాలు, మలబద్ధం, అవునండి, వెంటికలు అంటారు, అవన్నీ ఫామ్ అవుతాయి అనమాట. రైట్ కోలన్ క్యాన్సర్ కి లెఫ్ట్ కోలన్ క్యాన్సర్ కి చాలా వరకు తేడా ఉంటుంది.
1: దీన్ని ఎలా నిర్ధారించవచ్చు అంటారు?
0: అంటే ఎప్పుడైనా సరే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ సడన్ గా ఆకలి తగ్గిపోద్ది. తర్వాత రైట్ కోలన్ క్యాన్సర్ ఏంటంటే కొంతకాలం విరోచన మలబద్ధకం, కొంతకాలం విరోచనాలు అవటం, తిన్న తర్వాత పీగులు గడగడ మోగుతాయి అంటారు, కడుపు ఉబ్బరం వస్తాం, ఇలాంటి రావటం వలన రైట్ కోలాన్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. అదే లెఫ్ట్ కోలాన్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి విరోచనంకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి రెండు మూడు సార్లు చెప్తారు, అబ్బా వద్దునే లేవగానే మూడు సార్లు వెళ్ళాల్సి వస్తుందండి. దాంతోపాటు రక్తస్రావం, అంటే విరోచనంలో బ్లడ్ పడుతుంది అనమాట. అలాగే ముడ్డు దగ్గర నొప్పి రావటం, వెనకాల నడుం దగ్గర నొప్పి రావటం, రెక్కల విరోచనం దగ్గర పేగు క్యాన్సర్కి వచ్చినప్పుడు ఇవన్నీ లేట్గా వస్తుంది కానీ తెలియదండి.
1: అంటే అడ్వాన్స్డ్ స్టేజ్,
0: అడ్వాన్స్ స్టేజ్లో కానీ తెలియదు.
1: ఆనోరెక్టల్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, మల విసర్జన ద్వారంలో వచ్చే ఈ క్యాన్సర్కి ముఖ్య కారణాలు ఏంటంటారు?
0: దీనికి మనం తినే తిండే మెయిన్ కారణం. అంటే ఇప్పుడు ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఆల్మోస్ట్ ఇంతకుముందు, అంటే ఒక 10-15 ఏళ్ల ముందు రోజు ఏ రోజు మాంసాహారం తినేవాళ్ళు. మన దేశంలో తక్కువ అనుకోండి, మన ఇండియాలో ఏంటంటే రోజు ఎక్కువ మా విరోచనం అయ్యేది అనేది అంటే కానీ చాలా వరకు సాటిస్ఫై అవ్వరు. మనం తినేది ఆకుకూరలు, కాయకూరలు, పప్పు, తక్కువగా మాంసాహారం తింటాం. వేరే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ మాంసాహారం తినేవాళ్ళు, అందుకనే అక్కడ విరోచనం పే క్యాన్సర్ చాలా ఎక్కువగా వచ్చేది. కాకపోతే గత 20 సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా విరోచనం పే క్యాన్సర్ పెరిగింది. దానికి మెయిన్ కారణం తినే తిండి. ఎక్కువగా ఇప్పుడు జంక్ ఫుడ్ అంటున్నాం కదండి, ఇలాంటివి తింటాం, తర్వాత మాంసాహారం ఎక్కువ తింటాం, వీటి మూలాన విరోచనం పే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. తర్వాత వీటిలో కూడా 5-10% వంశపారంపర్యంగా వచ్చే, అంటే జెనెటిక్ మ్యూటేషన్తో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విరోచనం పే క్యాన్సర్లో కూడా. ఇది ఒక వన్ ఆఫ్ ది కాజ్. అవి ఏంటంటే తక్కువ వయసులో వస్తాయి, ఆల్మోస్ట్ 35-40 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అది మేనిఫెస్ట్ అవుతుందండి. అప్పుడు ఏంటంటే మనం వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది.
1: ఇప్పుడు డాక్టర్ గారు, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, యూజ్ చేసిన ఆయిల్స్ మళ్ళీ మళ్ళీ వాడడం, ఇలాంటివన్నీ కూడా ఈ మలద్వార క్యాన్సర్కి కారణభూతమై ఉంటారా?
0: ఈ రిపీటెడ్ ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ అనే అన్హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ చేస్తాయండి. అక్కడే కాదు, జీర్ణకోశం నుంచి క్యాన్సర్ నుంచి కింద వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మాంసాహారం, సరైన సమపాళ్ళలో ఆహారం తినకపోవటం, వీటి మూలాన వస్తుంది. అది కాకుండా ఎక్కువ ఏంటంటే మ్యూటేషన్స్ అనమాట, కొంతమందికి జెనెటిక్ మ్యూటేషన్స్ అయి ఉండటం వలన కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది.
1: ఎక్కువగా మాంసాహారము, అందులో స్టోర్డ్ ఫుడ్ తినడం ఒకటి అయితే, తగినంత ఫైబర్ లేకపోవడం కూడా మలబద్ధకానికి దారితీస్తుంది అంటారు కదా, అది కూడా క్యాన్సర్ కావడానికి కారణం అంటారు?
0: మనం భారతదేశంలో మన ఆహారమే ఫైబర్, ఏది ఏది తీసుకున్నా ఫైబర్ ఉంటుంది మన దాంట్లో. నిత్య జీవితంలో ఏదైనా తీసుకోండి, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, ఫలాలు, ఫ్రూట్స్, సీజన్ ఫ్రూట్స్, మామిడికాయ తింటే ఎంత, జామకాయ తింటే ఎంత ఫైబర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకేంటంటే మన పెద్దలు మనకిచ్చిన వరం. అది మానేసి రోజు మనం చికెను, తర్వాత మాంసాహారం, మటన్ తింటే ఎక్కువగా ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి.
1: డాక్టర్ చంద్రశేఖరరావు గారు, ఏ లక్షణాలు గమనించి ఏ పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలంటారు ఈ కోలన్ క్యాన్సర్ విషయంలో?
0: కోలన్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే, అంటే ఒకరికి తండ్రికి వచ్చింది అనుకోండి, పిల్లలందరూ 40 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం మోషన్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనేది చేయించుకోవాలి. అకల్ట్ బ్లడ్ అనేది ఏం లేదు, సింపుల్ టెస్ట్. ఒక 2-3 రోజులు మటన్ తినకూడదు, పొద్దున్నే విరోచనం తీసుకెళ్లి టెస్ట్ చేస్తే సరిపోద్ది. తర్వాత కోలన్ క్యాన్సర్ ఫాదర్కి వచ్చినప్పుడు 40-45 ఏళ్ళకి కొలనోస్కోపీ ఒకసారి చేయించుకోవాలి. కొలనోస్కోపీ చేయించుకున్న తర్వాత మళ్ళీ సంవత్సరం చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మోషన్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనేది ప్రతి సంవత్సరం చేయించుకోవడం మంచిది. తర్వాత ఎప్పుడు మనం అనుమానించాలి, నేను చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు అనుమానించాలి. ఎప్పుడైనా సరే కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, యానోరెక్టల్ క్యాన్సర్ మొత్తం తీసుకుంటే మనకి 40% క్యాన్సరు ఈ పరీక్షతో, వేలు పరీక్షతోనే తెలిసిపోతాయి. 30-40%
1: ఫిజికల్ ఎగ్జామినేషన్లో
0: అంటే రెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ వేలు పెట్టి చూస్తేనే తెలిసిపోతాయి. ఆ పైన ఉన్న క్యాన్సర్, అంటే వేలు పైన ఉన్న క్యాన్సర్కి మనం కొలనోస్కోపీ కానీ ఇవి చేయాల్సి వస్తుంది. చేసి దాంట్లో మళ్ళీ

0: బయాప్సీ తీసుకుని కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటామండి.
1: కోలన్ క్యాన్సర్ కానీ ఆనోరెక్టల్ క్యాన్సర్ కానీ మలద్వారానికి సంబంధించిన మల విసర్జన పేగులో వచ్చిన ఏ క్యాన్సర్ అయినా కానీ నిర్ధారింపబడిన తర్వాత ఏ రకమైన చికిత్స విధానం అందుబాటులో ఉంది?
0: దీనికి రెండు మూడు రకాల చికిత్సా విధానం ఉందండి. ఒకటి తొలి దశలో ఉన్న క్యాన్సర్ అంటే ఏంటంటే మనం ఎర్లీ క్యాన్సర్స్ అంటాం. అదే విరోచనం పే క్యాన్సర్లో ఎర్లీ క్యాన్సర్స్ ఉంటే పూర్తిగా ఆపరేషన్ లేకుండానే ట్రాన్స్ యానల్ ఎక్సిషన్ అంటారు, అంటే మలబద్ధక ద్వారం నుంచే ఆ ఏరియాను ఎక్సైజ్ చేసి, అంటే మొదటి దశలో ఉన్న మొదటి దశ నుంచి మొదటి దశ T1 స్టేజ్లో ఉన్నటిని చిన్న క్యాన్సర్ అయితే అది రిమూవ్ చేసి అక్కడే క్లోజ్ చేస్తారు. అంటే ఏంటంటే మలబద్ధకం నుంచి వచ్చే క్యాన్సర్కి ప్రైమ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం యానస్ని తీయకుండా ఎంతవరకు కాపాడతాం అనేది. సో అది తొలి దశలో కనుక్కుంటే అది అలవాటు ఉంటుంది. అలా కాకుండా రెండో మూడో స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు మనకేంటంటే ఒక సర్జరీ అనేది సరిపోద్దు. దీనికి కాంబినేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రేడియేషను కీమోథెరపీ. ఇప్పుడు కొత్తగా దీనికి ఏంటంటే టార్గెట్ ఇది ఇస్తున్నారు, ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు. దీనికి MSI టెస్టింగ్ అనేది ఒకటి చేయించి MSI కనుక పాజిటివ్ వస్తే ఇమ్యూనోథెరపీ ఇస్తే ఆల్మోస్ట్ 18 నెలలు ఇస్తే అలాంగ్ విత్ కీమోథెరపీ రేడియేషన్ మొత్తం కరిగిపోతుంది అసలు ఆపరేషన్. అన్నీ కాదు MSI హై ఉన్న వాటిలో అనమాట. ఈ MSI హై ఉన్న వాటిలో విరోచనం పే క్యాన్సర్లో రెండవ స్టేజ్ కూడా ఉన్నప్పుడు మనం రెండు మూడుట్లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆపరేషన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చండి. సో దీనికి మొదట సర్జరీ ఫస్ట్ ఆప్షన్, రేడియేషను, మూడోది కీమోథెరపీ, నాలుగు ఇమ్యూనోథెరపీ. ఈ నాలుగు మనం అంటే జుడీషియస్గా వాడితే వీటికి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
1: అంటే కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ ని సబ్జెక్టివ్ గా అంటే ఆ పేషెంట్
0: స్టేజ్ని బట్టి
1: చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు ఆహారం పట్ల ఏదైనా నియమాలు తీసుకోవాల్సింది ఉంటారు?
0: తప్పనిసరిగా. అసలు హైర్ ఫైబర్ డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తినే ఆహారంలో ఆల్మోస్ట్ 40% పండ్లు, ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉంటే ఏంటంటే ఈ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అనేది ఎక్కువటం వలన కార్సినోజెన్స్ అనేవి ఇక్కడ రాకుండా చూస్తాయి. పూర్వకాలంలో అనేవాళ్ళు సీడ్ అండ్ సాయిల్ అని, అంటే మనం ఇప్పుడు నేల బాగుండకపోతే విత్తనం పెరగదు కదా. సో ఈ నేల తీసుకుంటే ఈ నేల కనుక క్యాన్సర్ ప్రొపెన్సిటీ ఉన్నది అనుకుందాం మన ఉదాహరణకి, దాన్ని సాయిల్, సీడ్ అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో సాయిల్ బాగోపోయినా నాన్ వెజిటేరియన్ ఫుడ్ కనుక తగ్గించి హై ఫైబర్ డైట్ తీసుకుంటే వాళ్ళు కూడా చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మల విసర్జన అనేది నిత్య జీవితంలో జరిగే ప్రక్రియ. ఇలా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఏదైనా వాష్రూమ్లలో ఏదైనా సపరేట్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా?
0: లేదండి, దీనికి అవసరం లేదు. ఈవెన్ ఒకసారి మేము ఏం చేస్తామంటే మొత్తం యానస్ తీసేసి బ్యాగ్ పెడతాం, అంటే ఏపీ రిసెక్షన్ అంటాం, అంటే విరోచన పేగు మొత్తం తీసేసి పేగుని చర్మం మీద పెడతామండి. వీళ్ళు ఒక బ్యాగ్ ఉంటుంది, అది కూడా మామూలు టాయిలెట్కి వెళ్ళి కడిగి పెట్టుకోవచ్చు. వాళ్ళకి స్పెషల్గా అంటూ ఏమి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఉద్యోగస్తులు కానీ ఎక్కువ పనిచేసే వాళ్ళు కానీ వానికి ఇరిగేషన్ అనేది చేయించుకోమంటాం. అంటే పిల్లలకి ఎలా ఉంటుంది, ముందు మనం పిల్లలకి ఒకసారి, చిన్నపిల్లలందరూ బట్టలోనే వెళ్ళిపోతారు కదా, డైపర్ వేస్తారు, కొంతమంది డైపర్ వేసుకోలేని వాళ్ళు ఏమో గుడ్డలు పెడతారు పాపం. ఈ పిల్లల్ని ఎలా మనం ట్రైన్ చేస్తాం, తీసిపోయి కూర్చోబెడతాం మామూలుగా ఆ టైంకి 3 గంటలకు ఒకసారి వెళ్ళమని. అట్లాగే వీళ్ళకి రోజు పొద్దున్న పూట ఇరిగేషన్ అనేది, అంటే ఎనిమా లాంటిది ఇచ్చుకుంటారు దాంట్లో, అప్పుడు మొత్తం ఉన్నదంతా వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి ఇంకా రోజు ఏమవుదు అనమాట. ఇలాంటి పద్ధతులు కావాల్సినప్పుడు మామూలు బాత్రూంలో చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళ బాత్రూంలో నేను ఏం చెప్తానంటే ఒక అద్దం పెట్టుకోండి, మిర్రర్ అనమాట, కనిపించాలి కదా. అది రోజు వచ్చి ఎవరు భార్య కూడా చేయదు, లేకపోతే భర్త కూడా చేయడు,
1: కొంచెం సెన్సిటివ్ విషయం.
0: అందుకని వాళ్లే చేసుకోవాలి, మిర్రర్ పెట్టుకుని దాంట్లో కనపడిన చోట ఇరిగేషన్ సెట్ పెట్టుకుంటే 1 లీటర్ ఇస్తాం అనమాట సెలైన్. మామూలు గోరెచ్చని నీళ్ళలో కొంచెం చిటికెడు ఉప్పేసి, సెలైన్ అంటే చాలా ఖరీదు అవుద్ది, రోజు వేసుకుని చేసుకుంటే అది మొత్తం రోజు మొత్తం క్లీన్ అయిపోద్ది ఒకేసారి. క్లీన్ అయితే చాలా మంది ఉన్నారు ఉద్యోగస్తులు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, లారీ డ్రైవర్ ఉన్నాడు ఒక ఆయన, మీరు తెలుసు కదా, లారీ డ్రైవర్ ఒక రోజు ఎక్కితే 2-3 రోజులు దిగరని. అతను కూడా పాపం ఏపీఆర్ బ్యాగ్తోనే మేనేజ్ చేసుకుంటాడు. వెళ్ళిన చోట ఎక్కడన్నా బాత్రూమ్ ఉంటే దాంట్లో ఇరిగేషన్ పెట్టుకుని పొద్దున 10-15 నిమిషాలు తన కోసం తను చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్నానం చేసి చిన్న బ్యాగ్ పెట్టుకుంటాడు అనమాట.
1: ఈ కొలన్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి మనకు ఇండియన్ టాయిలెట్స్ కరెక్ట్ అంటారా, లేదంటే వెస్టర్న్ కమోడ్స్ కరెక్ట్ అంటారా?
0: ఇండియన్ టాయిలెట్స్కున్నంత

0: గొప్పతనం ఏం లేదు. మనం కింద కూర్చుని కాళ్ళు మడిచి పొట్ట నొక్కుతాయి ఇండియన్ టాయిలెట్స్. అందుకని అపెండిసైటిస్ కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఎప్పుడైతే మలబద్ధకం రాకుండా ఉండాలో ఇండియన్ టాయిలెట్సే బెటర్. కాకపోతే కూర్చోలేరు, ఒకప్పుడు 50 ఏళ్ళు పై దాటిన వాళ్ళు కూర్చోలేరు, ఇప్పుడు 10 ఏళ్ళకే కూర్చోలేకపోతున్నారు. సో కాబట్టి ఇదేంటంటే మనం అలవాటు తప్పిపోయింది ఇండియన్ టాయిలెట్స్. చాలా ఇళ్లలో అసలు ఇండియన్ టాయిలెట్ చూడలేదు.
1: ఈ కొలోన్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి కుటుంబం నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలంటారు?
0: కుటుంబం నుంచి వాళ్ళకి కించిపరచకూడదు. బ్యాగ్ ఉందని కించిపరచడం అసలు ఏంటంటే, చాలామంది అందరికీ కాదు, కొంతమందికి, 100 మంది కొలోన్ క్యాన్సర్ ఉంటే 4-5 బ్యాగ్ అవసరం. ఈ 4-5 కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వాసన వస్తుంట కదా, నువ్వు పక్కకు బయటకు వెళ్తావు, రోడ్డు పక్కన కూర్చోవడానికి వీల్లేదు, అలా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అసలు వాసన ఎందుకు వస్తుంది? రోజు బ్యాగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఎవరైనా మనకు అప్పుడప్పుడు ఈ గ్యాస్ పోతూ ఉంటుంది కదా, అప్పుడు వాసన వస్తుంది. పక్కనోడికి అప్పుడైనా వాసన వస్తుంది కదా, అలాగే ఎప్పుడైనా గ్యాస్ పోయినప్పుడు వాసన రాదు. మామూలు వాళ్ళు గ్యాస్ పోసినప్పుడు వాసన వస్తే అసహించుకుంటున్నారు మీరు? అసహించుకోవట్లేదు కదా. అలాగే వీళ్ళని కూడా అసహించుకోవటం అనేది చాలా తప్పని, అట్లా చేయకూడదు. మీరు ఏంటంటే వాళ్ళని గుర్తించకూడదు, మామూలు మనిషిగానే వాళ్ళని చేయటం అనేది చాలా ఉపయోగకరమైన విషయం.
1: సో వాళ్ళ నిత్య జీవితంలో సాఫీగా సాగేటట్టుగా ఈ సమస్యను ఉన్నట్టుగా ప్రతిసారి వాళ్ళ గుర్తు చేసి బాధ పెట్టకుండా సామాన్య జనజీవనంలో కలిపేటట్టుగా వాళ్ళందరినీ చూడడం అనేది చాలా ముఖ్యం.
0: చాలా ముఖ్యం.
1: కుటుంబ పాత్ర కూడా ఉంది, సమాజం పాత్ర.
0: సమాజం పాత్ర ఎక్కువ ఉంది కుటుంబ పాత్ర కంటే. సమాజమే ఎక్కువ కారణం. వీళ్ళందరినీ సూటిపోటి మాటలతో పొడి చంపుతూ ఉంటారు. సమాజం అనేది మంచికి ఉపయోగపడాలి కానీ ఒక మనిషిని చెడుకు ఉపయోగపడకూడదు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కొలోన్ క్యాన్సర్ ఈ అంశంపై డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:32:43.44 దాటల ముందుకు వెళ్ళిపోతుంది సమయం. నేను మీ ఆర్జే సురభి రమేష్ వ్యాస్. మరి ఈ టైంలో అంటే ఇక అంటే ఇంటిని అంటే ఆఫీస్ నుంచి ఇంటికి, బిజినెస్ నుంచి ఇంటికి ఇలా వెళ్ళే టైంలో కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా వర్షాకాలం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షం అలా పడుతూ ఉంటుంది, కొంచెం ప్రాంతాల్లో పడదు.

మరి వర్షాకాలంలో మనకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వర్షం పడుతుంది అనే మైండ్ సెటప్తో ఉంటేనే కొంచెం ప్రశాంతంగా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వర్షం పడుతున్నా పడకపోయినా కూడా మనం పాటించాల్సినవి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మరి ఆ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్తూ మీ జర్నీని హ్యాపీగా కంటిన్యూ చేయండి. ఈ జర్నీలో పాటతో ప్రయాణం చేయండి. ఎస్, మీకోసం పాటతో ప్రయాణంలో మంచి మంచి పాటలు నేను మరి ఈ హాఫ్ అన్ అవర్ని వినిపిస్తాను. మరి ఈ ఇప్పుడు వినిపించబోయే ఒక థీమ్ ఏంటంటే సినిమాల్లో అంటే కాలంతో పాటు ఎన్ని ట్రెండ్స్ మారినా రకరకాల పాటలు వచ్చినా పచ్చని పొలాలు, ఎడ్ల బండ చప్పుళ్ళు, కల్లాకపటం లేని పల్లె జనాలు పలకరింపులు, అంతేకాదు మన సాంప్రదాయాలు ఆప్యాయతలను కళ్ళకు కట్టే పల్లెటూరి పాటలకు ఉన్న క్రేజే వేరు కదా. మరి ఆ పాటలు వింటుంటే మనస్సు ఒక్కసారిగా మన సొంత ఊరి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆ పల్లె అందాలను, ఆత్మీయ బంధాలను చూపించినటువంటి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ పాటలను పాటతో ప్రయాణంలో మీకోసం తీసుకొచ్చేసాను. మరి ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లోకి వెళ్ళిపోతే పల్లెటూరు పాట అనగానే ముఖ్యంగా మన తెలంగాణ మట్టి వాసనను, పల్లె జనాల ప్రేమాభిమానాలను, మన సాంప్రదాయాల మూలాలను తట్టిలేపే అద్భుతమైన పాట బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూరు అంటూ వండర్ఫుల్ సాంగ్ మరి చేయడం అనేది జరిగింది. మన బలగం సినిమాలోని గుండెలను తాకే ఆ ఊరు పల్లెటూరు ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ భీమ్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజ్ చేయగా కాసల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ రామిరియాల భీమ్ సిసిరిలియో పాడినటువంటి ఈ పాట బలగం మూవీ నుంచి స్టేట్యూన్.

0: ఈ పాట వింటూ వింటూ మీ ఊరు పొలిమేర వరకు వెళ్ళేసి వచ్చి ఉంటుంది కదా మీ మైండ్. మరి అది పాటకు ఉన్నటువంటి పవరు. ఇలాంటి మంచి పాటలు, మరిన్ని పాటలు, పల్లెటూరు వాతావరణాన్ని చూపించేటటువంటి పాటలు మీకోసం నేను వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల జరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగి, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆజే సురభి రమేష్. రైట్, మనం పాటతో ప్రయాణంలో మరో వండర్ఫుల్ ట్రాక్, అంటే ఎస్పెషల్లీ థీమ్ బేస్డ్లో పల్లెటూరు వాతావరణాన్ని చూపించే పాటల గురించి మనము సినిమాల్లో చూస్తూ ఉంటాం. అవి ఒకసారి వింటే మరొకసారి మన, అంటే ఆ పాట ఆ సినిమా గుర్తు రావడమే కాదు, ఆ పాటలు విన్న తర్వాత మన ఊళ్ళు, మన చుట్టూ ఉండే జనాలు కూడా గుర్తొస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి పాటలని క్రియేట్ చేశారు డైరెక్టర్స్, వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మీకోసం మరో పచ్చని పల్లెటూరి నేపథ్యంలో అలరించే హుషారైన పాట మీకోసం రెడీగా ఉంది. గ్రామీణ జీవితానికి పల్లె అందాలను ఆనందాలను కళ్ళగట్టే ఆ మూవీలో నుంచి యా యా అంటూ వండర్ఫుల్ సాంగ్ వస్తుంది. అభయ జోత్పుర్కర్, అంజనా సౌమ్య, షాయి శివాని, చైత్ర పాడినటువంటి ఈ పాటకి రామజోగే శాస్త్రి సాహిత్యాన్ని అందించారు, మిక్కీ జెమేయర్ సంగీతాన్ని అందించినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటిష్ వలస పాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు వాటితో ప్రయాణం, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆచే సురభి రమేష్. రైట్, మనమున్నాం మరి పాటతో ప్రయాణంలో. సరదా అంటే స్పెషల్లీ పల్లెటూరు వాతావరణాన్ని చూపించేటటువంటి అందమైన పాటలు మన కోసం డైరెక్టర్లు అందించారు కదా, ఆ పాటల్ని అలా వింటూ ఆస్వాదిస్తూ ఒకసారి మన ఊళ్ళ వరకు వెళ్ళొస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆ వరుసలో మీకోసం వచ్చే వండర్ఫుల్ ట్రాక్ ఏంటో తెలుసా? పల్లె వాతావరణంలోని స్వచ్ఛతను, మట్టి సుభాసనను, మనుషుల మధ్య ఉండే బంధాలను, ముఖ్యంగా జాతర పండుగ సందర్భంలో ఎంత బాగా అందరూ కలిసి నిర్వహిస్తారు కదా, మరి అలాంటి ఎమోషన్ అంతా చూపించేటటువంటి వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ కంచే మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను. శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ పాటకి శ్రీవేనెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు, చిరంతన్ భట్ సంగీతాన్ని అందించినటువంటి ఆ వైబ్రేటింగ్ సాంగ్ మీకోసం.

0: సో తప్పకుండా మీరు మీ ఊర్లో చేసినటువంటి సందడి అంతా కూడా గుర్తు చేసుకుని ఉంటారు ఈ పాట విన్న తర్వాత. అంటే ఆ ఊళ్ళల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ కలిసి చేసుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అవి చేసుకునేటప్పుడు మరి వాళ్ళందరూ కూడా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి, రకరకాల ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా మరి పని దగ్గరికి వచ్చేసప్పటికీ అంత జాగ్రత్తగా జరగాలనే ప్లాన్లోనే ఉంటారు. మరి మరో వండర్ఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉంది, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్

0: చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు, మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రైట్, మనమున్నాం మరి పల్లెటూరి వాతావరణాన్ని చూపించేటటువంటి పాటల గురించి, ఆ పాటలు తెలుసుకుంటూ ఆ పాటల గురించి మంచి పాటలు వింటూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఒకసారి అలా పల్లెటూరుని అలా విజిట్ చేసి వచ్చేటటువంటి మంచి పాటలు మనం వింటూ ఉన్నాం కదా. మరి అలాంటి పాటల్లో రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్, అంటే చిన్ననాటి జ్ఞాపకాలను పల్లెటూరు మిత్రుల సందడిని, ఆనాటి తీపి గుర్తులను మళ్ళీ మన కళ్ళ ముందు నిలిపినటువంటి పాట ఆ రోజుల్లో అంటూ కమిటీ కుర్రాళ్ళల్లో చూపించారు. ఇక ఈ పాట వింటుంటే అనుక్షణం అందరూ ఫ్రెండ్స్ అందరూ గుర్తు వస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేయడానికి ఓ ఈ పాట మళ్ళీ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: కృష్ణకాంత్ సాహిత్యంలో, అనుదీప్ దేవ్ మ్యూజిక్ కంపోజిషన్లో, కార్తిక్ పాడినటువంటి అందమైన పాట విన్నారు కదా. ఒక్కసారి గుండెంతా బరువెక్కిపోయి ఉంటుంది. కళ్ళ ముందు ఫ్రెండ్స్ అందరూ కూడా కళ్ళ కట్టగట్టుకుని కనబడుతూ ఉంటారు కదా. మరి ఊళ్ళో ఉన్నప్పుడు ఇంత మంచి అద్భుతమైనటువంటి పాటలు అందించిన డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇది ఈరోజు పాటతో ప్రయాణంలో మస్తు పాటలు విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటలు ఇంకా ఇంకా ఇంకా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నగరంలోని 16 నియోజకవర్గాల్లో 7340 ప్లాట్లను ప్రభుత్వం తొలిదశలో నిర్మించనుంది. బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 119 నియోజకవర్గాల్లో 119,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్ల 100% సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అర్జునూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కేటాయించిన 117 కోట్ల రూపాయల్లో ధర్మపురి అభివృద్ధికి 37 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల మేరకు ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసినట్లు కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో విజయ డైరీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు త్వరలోనే పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చాహెత్ బాజ్పేయి తెలిపారు. హనుమకొండలోని విజయ డైరీ కేంద్రాన్ని సందర్శించి కలెక్టర్ అక్కడ పాల సేకరణ, శీతలీకరణ, నాణ్యతా పరీక్షల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. నెయ్యి పన్నీరు తయారీకి ఆధునిక యంత్రాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్షాప్ నిర్వహించారు. పీఐబి జాయింట్ డైరెక్టర్ మానస కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజ్ పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా నిలబెట్టే కీలక రంగాలు అనే శీర్షికతో ఒక నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి ఈరోజు విడుదల చేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు 12 ప్రాధాన్యత రంగాలను ఈ నివేదికలో ప్రస్తావించారు. ఇందులో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలున్నాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య రిహార్సల్ చేశాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత నవంబర్లో 11 మంది మరణానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడి చేసింది భారత ఉపఖండంలోని ఆల్ఖైదా అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన ఉగ్రవాద పర్యవేక్షణ బృందం ప్రకటించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో ఏక్యూఐఎస్కు సంబంధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదికలో ప్రస్తావించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పసిఫిక్ ద్వీప సమూహమైన కురిల్ దీవులను తొలిసారి సందర్శించారు. ఇటు రూపులో ఆసుపత్రిని, పాఠశాలను సందర్శించారు. అయితే ఈ దీవుల్లో పుతిన్ పర్యటనపై జపాన్ నిరసన తెలిపింది. జపాన్ దక్షిణాన ఉన్న 4 కురిల్ దీవులపై ఆ దేశం దశాబ్దాలుగా ప్రాదేశిక హక్కులను కోరుతోంది. హర్మోజ్ జలసంధిపై అమెరికా

0: పూర్తి నియంత్రణ ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తోసిపుచ్చారు. వ్యూహాత్మక జలసంధి విషయంలో అమెరికా పదే పదే తప్పుడు అంచనాలు వేస్తోందని అన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ దేశ అధ్యక్ష అభ్యర్థిగా 78 ఏళ్ల మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంఘీర్ను ప్రకటించింది. బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత అలంఘీర్ బీఎన్పీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. వచ్చే నెల 13 నుంచి 17 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుందని బీసీసీఐ ఏసీబీ ధృవీకరించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై స్టూడియో క్లాక్ల సమయం 8:05:23 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. మరి మొబైల్ స్క్రీన్ ఆన్ చేసామా? ఏంటి పొద్దున్న నుంచి సాయంత్రం లోపు ఎప్పుడు మొబైల్ స్క్రీన్ ఆన్ చేసామా? ఇంటర్నెట్ థియేటర్లో రోజుకు డ్రామా, గంటకో ట్విస్ట్, నిమిషానికో వైరల్ ట్రెండ్, అబ్బా మన మైండ్తో ఆడుకుంటుంటాయి కదా. అయితే అందులో కొన్ని ట్రెండింగ్ వైరల్ న్యూస్ ఉంటాయి, అబ్బో వెరీ వెరీ ఇన్స్పైర్డ్గా ఉంటాయి. అలాంటి క్రేజీ హాట్ ట్రెండింగ్ ముచ్చట్లతో మీ కోసం రెడీగా ఉంది. ఏంటో మీకు తెలుసు కదా, తెలుసు కదా,
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వచ్చింది అంటే మస్తు మస్తు మాటలు పాటలు అన్నీ కూడా ఉంటాయి. మరి ఈరోజు మస్తి మజాలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసా? చుట్టూ చూస్తే బిల్డింగులు, రోడ్డు, కాంక్రీట్ జంగిల్ పెరిగిపోతుంది కదా. మరి అభివృద్ధి పేరుతో లక్షలాది చెట్లు మాయమవుతున్న ఈ రోజుల్లో పచ్చదనం కోసం ఒక ఆర్డినరీ మ్యాన్ చేస్తున్న ఎక్స్ట్రాఆర్డినరీ ప్రయత్నం ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. ఏంటా ప్రయత్నం అని చెప్తాను, స్టే ట్యూన్డ్.

0: సతీష్ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామజోగి శాస్త్రి సాహిత్యంలో శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట జనదా గ్యారేజ్ మూవీస్ నుంచి. మరి ప్రణామం ప్రణామం అంటూ వండర్ఫుల్ ట్రాక్ విన్నాం కదా. ఎస్, ప్రకృతికి మనం ప్రణామం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి పేరుతో లక్షల కొద్ది చెట్లు మాయమవుతున్న ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ ఊళ్ళంతా కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి. అలాంటి టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ ఆలోచన చేశాడు ఒక వ్యక్తి. ఏంటా ఆలోచన అనేది చెప్తా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: జనరల్ గా రైల్లో అంటే మనం రైల్లో వెళ్తున్నప్పుడు జనరల్ గా ఏం చేస్తూ ఉంటాం, రైల్లో కూర్చొని అట్లా చుట్టూ చూస్తూ ఉంటాము, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాము, చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ తోటి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకసారి అవకాశం కలిగి మనం రైల్ డోర్ దగ్గర కూర్చునే అవకాశం వస్తే అబ్బో నిజంగా ఎలాంటి లక్కీ కదా. సో రైల్ డోర్ దగ్గర కూర్చొని మనం ఏం చేస్తామంటే చాక్లెట్ల ర్యాపర్లు ఖాళీ బాటలు బయటపడేస్తాం. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం రైల్లో ప్రయాణిస్తూ దారి పొడవున ఏం చేస్తుండచ్చు అంటే రైల్లో వెళ్తూ ఉండగా ఒక్కో విత్తనాన్ని నేలకు విసురుతున్నాడండి. పట్టణాల నుంచి పల్లెల దాకా మైళ్ళ కొద్ది దూరం ప్రయాణిస్తూ వర్షపు తేమకు ఆ విత్తనాలు మొలకెత్తవా అన్నది అతని ఆశ అనమాట. అతని ఇన్నోవేటివ్ ఆలోచన అనమాట ఇది. అంటే సీడ్ బాల్స్ వాడితే ఇంకా బెటర్ రిజల్ట్ రావచ్చు, కానీ ప్రకృతిపై అతనికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ గ్రీన్ మైండ్ సెట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది కదా. చెట్టు నరకడానికి నిమిషం చాలు, కానీ అది పెరగడానికి ఏళ్ళు పడుతుంది. మరి ఈసారి ట్రావెల్ చేసేటప్పుడు మనం విసిరేసేది చెత్త కాకూడదు, మరో చెట్టుకు ప్రాణం పోసే విత్తనం అవ్వాలి. ఏమంటారు? మరి ఈ వీడియో చాలా వైరల్గా మారింది. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మనలించే సంపూర్ణ వినోదం అన్నట్టు. వానొస్తే ఏమొస్తుందండి మీ ఇంట్లో? ఎస్, వానొస్తే జనరల్గా ఎక్కడైనా వరద వస్తుంది, కానీ వరదే కాకుండా ఇంకెంకేంటో వస్తాయట. ఎస్పెషల్లీ భువనచంద్ర గారు సాహిత్యం అందించినటువంటి పాట, మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి పాట, ఉదిత్ నారాయణ శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట టాగూర్ మూవీ నుంచి వస్తుంది. బలం ఉంటుంది, వినేయండి.

0: అన్నొచ్చేనంటే వరదొస్తుంది కదా, జనరల్గా అందరికీ వరదే వస్తుంది. బట్ ఒక ఊళ్ళో మాత్రం వానొస్తే వరద కాదు భయ్యో, ఏకంగా డబ్బుల వరద వస్తుంది అని చెప్తున్నారు. ఇంతకీ ఏంటా ఊరు, ఏంటా కథా కమామేషి చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరస ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: కొంచెం

0: చేస్తే బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: నేను మీ ఆజేశ్వర విరమేష్. మనమున్న మస్తి మజాలో మస్తు మస్తు మాటలు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న వానొస్తే వరద వస్తుందని పాట విన్నాము. జనరల్గా ఒక ఊళ్ళో వానొస్తే వరద కాదు, డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? ఏంటి డబ్బులు నిజంగా వస్తాయంటే వస్తున్న వస్తున్న. జనరల్గా వర్షం పడితే మీరేం చేస్తారు? వేడి వేడి మిర్చి బజ్జీలు తింటారు. నేను కూడా మంచి ఛాయ్ కూడా తాగుతాను అనుకోండి. కానీ ఇక్కడ మాత్రం వాన పడితే జేబులు నిండిపోతాయి. అబ్బే నమ్మేలా లేదబ్బాయి అని అంటారా? ఎస్, హెడ్లైన్స్ వింటే అలాగే ఉంటుంది. కానీ బీహార్లోని హస్రా అనే విలేజ్లో వాన పడిందంటే చాలు, కొండ మీద నుంచి రంగురంగుల రంగురంగుల మెరిసే రాళ్ళు పొలాల్లోకి వచ్చి కొట్టుకొస్తాయట. వర్షం తగ్గడమే ఆలస్యం, ఊరు జనమంతా ఆ పొలాల్లో వజ్రాల వేటలో ఆ రాళ్ళని ఏరుకుంటారట. అసలు ట్విస్ట్ అన్ ఏంటంటే, ఆ రంగురాళ్లను వ్యాపారులు 1 లక్ష నుంచి ఏకంగా 5 లక్షల వరకు కొంటున్నారట. అక్కడ ఉన్న హంసరాజ్ కొండ పురాతనమైనది కావడంతో వాతావరణ మార్పుల వల్ల అరుదైన ఖనిజాలు ఇలా రాళ్లుగా మారి కొట్టుకొస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. అదనమాట సంగతి. అర్థమైంది కదా? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగనే ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడినటువంటి పాట, చంద్రబోస్ గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో గబ్బర్ సింగ్ మూవీ నుంచి మస్తు పాట.

0: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: స్టూడియో క్లాక్ల సమయం 8:24:55 జడాల ముందుకు వెళ్ళిపోతుంది. మనమున్న మస్తి మజా షోలో రైట్ మజా మజాగా ఉన్నాయి కదా విషయాలన్నీ కూడా. అయితే మరో మజాగా ఉండే విషయం ఏంటంటే, బంగారం కంటే ఖరీదైన ఒక మ్యాజిక్ ప్లాంట్ మన ఇండియాలోనే ఉందంటే నమ్ముతారా? ఎక్కడంటే తెలుసా, అరుణాచల్ ప్రదేశ్లోని మిస్మీ కొండలో మాత్రమే పెరిగే అరుదైన మూలిక ఇది. దీన్ని మిస్మీ తీతా అని అంటారు. ఇంగ్లీష్లో దీన్ని గోల్డ్ థ్రెడ్ అని కూడా పిలుస్తారనమాట. దీని కిలో ఎండిన వేర్ల ధర మార్కెట్లో దాదాపు 9,000 పైనే ఉంటాయంట. ఇంత డిమాండ్ ఎందుకంటే ఇందులో బెర్బెరిన్ అనే ఒక పవర్ఫుల్ ఆల్కలాయిడ్ ఉంటుంది. జ్వరం, మలేరియా, కంటి ఇన్ఫెక్షన్ లాంటి డయాబెటీస్ను కంట్రోల్ చేయడంలో ఇది ఒక న్యాచురల్ సంజీవని అట. కానీ అక్రమ రవాణా, ఓవర్ హార్వెస్టింగ్ వల్ల ఈ అరుదైన మొక్క అంతరించిపోయే ప్రమాదంలో పడి రెడ్ డేటా బుక్లో కూడా చేరిపోయిందట. ఏదేమైనా మన హిమాలయాలను, మన వృక్ష సంపదను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుంచుకుందాం, అటుగా ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? సో ఇది ఈరోజు మన మస్తి మజాలో మస్తు మస్తు విషయాలు. ఇలాంటి విషయాల కోసం, వైరల్ ట్రెండీ న్యూస్ కోసం ప్రతిరోజు 8 to 8:30 ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వస్తుంది. మనం అందమైన పాట, ఈ పాట వింటున్నంతసేపు మరి పాట స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా మీరు చేసే పని ఏంటి తెలుసా, డుమ్ టక్ టక్ డుమ్ టక్ టక్ డుమ్ టక్ టక్ అని నోటితోటైనా అంటారు. ఎందుకంటే ఆ పాటలో ఉండే బీట్ అలాంటిది అనమాట. హస్తచిమ్మ మూవీ నుంచి శ్రీకృష్ణ సుష్మ పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: నిజం చెప్పండి, నిజం చెప్పండి, ఇది ట్రై చేసే ఉంటారు కదా. ఎస్, మరి మ్యూజిక్ పవర్ అది. ఎస్పెషల్లీ కళ్యాణ్ కొడూరి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట అంటే అష్టాచమ్మ. పాటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన పాటలన్నీ వినాలంటే మీరు ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్ల పాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. రైట్, 8:32 అయింది అంటే మరి ప్రతిరోజు రాత్రి 8:30 దాటింది అంటే మాత్రం అందరి మనసు ఒకే సినిమా డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. రైట్ మీ బ్రెయిన్, ఎస్ మరి అందుకోసమే ఈరోజు ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో స్పెషల్ మూవీని తీసుకొచ్చాను. దాంట్లో ప్రతి పాట ఒక అందమైన అద్భుతమైనటువంటి ట్యూని అనమాట. మరి ఏంటి ఈరోజు మనం వినిపించే సినిమా పాటలు అంటే, సినిమాల్లో ఎన్ని ట్రెండ్స్ వచ్చినా కూడా యాక్షన్ థ్రిల్లర్స్ ఎన్ని దుమ్ము రేపినా మన ఫ్యామిలీతో కలిసి హాయిగా

నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మన క్రేజ్ వేరు కదా. ముఖ్యంగా వెంకటేష్, విక్టరీ వెంకటేష్ గారి మార్క్ కామెడీ చూడైతే నో డౌట్ థియేటర్లలో నవ్వుల పండగ అని చెప్పాలి. అలాంటి ఒక పక్క కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చింతకాయల రవి మూవీ. 2008లో వచ్చినటువంటి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన ఈ సినిమాలో మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసిందని చెప్పాలి. బాలీవుడ్ డ్యూయల్ విశాల్ శేఖర్ అందించినటువంటి ఈ పాటల్లో డ్యాన్స్ ఫ్లోర్ని షేక్ చేసే రాకింగ్ బీట్స్, గుండెని తాకే హాట్ టచింగ్ మెలోడీస్, అలాగే మైండ్ని ప్రశాంతంగా రిఫ్రెష్ చేసే సూదింగ్ ట్యూన్స్ అన్నీ మిక్స్ చేసి ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాయి. అలాంటి సాంగ్స్ని మనము ఈ ఏకచిత్ర గీతాలు ఈ షోలో మనం విందాం. ఇంక లేట్ చేయకుండా మీకోసం వచ్చేస్తుంది కేకే సునిధి చౌహాన్ పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యంలో విశాల్ అండ్ శేఖర్ కంపోజిషన్లో వచ్చినటువంటి అదిరిపోయే పాట. అల్ట్రా మోడర్న్ బీట్, కిరాక్ ఎనర్జీతో మైండ్ బ్లాక్ చేసేంత ఫన్ కావాలంటే ఈ పాట ప్లే అవ్వాల్సిందే. లెజెండరీ సింగర్ కేకే సునిధి చౌహాన్, అబ్బో మామూలుగా ఉండదు, ఇన్ని చెప్తున్నాను పాట వినిపించలేదని అనుకుంటున్నారు కదా. రైట్, వచ్చేస్తున్నాను. 1, 2, 3, గో.

0: లవల్లవల్లా బేబీ అండ్ వైబ్రేషన్స్ బాడీలో వచ్చాయి కదా. ఇలాంటి వైబ్రేటింగ్ సాంగ్స్తో పాటు రకరకాల సూదింగ్ మెలోడియస్ సాంగ్స్ అన్నీ కూడా మీకోసం చింతకాల రవి మూవీ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాయి. మీరేం చేస్తారు, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మీ ఆజేశ్వర రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాలులో. మరి చింతకాయల రవి మూవీ నుంచి మనం పాటలు వింటూ ఉన్నాము. పాటలతో పాటు కొన్ని మాటలు, ఎస్పెషల్లీ డైరెక్టర్ యోగి గురించి. అంటే డైరెక్టర్ యోగి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమాలో కాస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చినటువంటి డైరెక్టర్ యోగి వెంకటేష్ గారి యాక్టింగ్ టైమింగ్ని బాగా పట్టుకొని కథని బాగా రెడీ చేశారు. ఫైట్స్, ఎమోషన్స్తో పాటు వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మూవీలో. ఈ సినిమాలో ఫుల్గా పడేశారనమాట. ఆయనతో పాటు అనుష్క శెట్టి, మమతా మోహన్ దాస్ తమ గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఇక స్పెషల్ క్యారెక్టర్లో వేణు తొట్టెంపూడి క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఈ సినిమా మెయిన్ హైలైట్ ఏంటంటే బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ విశాల్ అండ్ శేఖర్ డైరెక్ట్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సినిమా ఇది. తెలుగు నేటివిటీని అండ్ రాక్ అండ్ పాప్ని కూడా మిక్స్ చేసి డిఫరెంట్ మ్యూజిక్ను అందివ్వడం అనేది జరిగింది. వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు కదా, తెలుగు సినిమాని ఎలాగా ఉంటుంది అని అనుకున్న క్రమంలో అద్భుతమైనటువంటి పాటల్ని, ఏ పాట కూడా ఇది వద్దు ఇది ఆ స్కిప్ చేద్దామన్న ఫీలింగే ఉండదు, ప్రతిదీ కూడా కంటిన్యూగా వినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాటల్లో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మబ్బుల్లో దాగున్న మెరుపులా మనసులోకి చిరిపే ఆలోచన మెరిసే సమయానికి వినాల్సిన పర్ఫెక్ట్ మెలోడీ ఇది. మరి ఈ పాటని రాజేష్ అండ్ శ్రేయా ఘోషల్ పాడారు. చంద్రబోస్ సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

తెలుగు పాటలాగే ఉంది కదా. అంటే బాలీవుడ్ వాళ్ళు కంపోజ్ చేసినా కూడా తెలుగుదనాన్ని ఎక్కడ మిస్ కాకుండా విశాల్ శేఖర్ చాలా అద్భుతమైన పాటను అందించారు. ఇలాంటి అద్భుతమైన పాటలు ఇంకా ఇంకా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మళ్ళీ సంపూర్ణ వినోదం.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి.

0: తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చింతకాయల రవి సినిమా పేరు వింటేనే సరదా సరదాగా ఉంది కదా. సినిమా పేరే కాదు, సినిమా మొత్తం కూడా ఇలాగే సరదా సరదాగా ఉంటుంది. వెంకటేష్ గారి మార్క్, ఇంకా కామెడీ అనేది సినిమా నిండుగా ఉంటుంది. దాంతోపాటుగా అంటే తనతో పాటుగా చాలామంది కమెడియన్స్, చంద్రమోహన్ గారు, బ్రహ్మానందం గారు, సునీల్, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, చలపతి, అబ్బో, రఘుబాబు, ఇలా అందరి కాంబినేషన్లో సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక కథ విషయానికి వస్తే, అమెరికాలో బార్లో హెడ్ వెయిటర్గా పనిచేసే రవి ఊళ్ళో ఉన్న తన తల్లికి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక చిన్న అబద్ధం చెప్తాడు. ఆ ఒక్క అబద్ధం వల్ల పెళ్లి ప్రతిపాదనలో ఎలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చాయి, లావణ్య సునీతల మధ్య రవి పడిన తిప్పలేంటి అనేది ఫుల్ ఆన్ కామెడీ అనమాట. స్నేహం, ప్రేమ, తల్లి సెంటిమెంట్, ఈ మూడింటిని పర్ఫెక్ట్గా మిక్స్ చేసి ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేని చాలా ఫన్ అండ్ ఫ్రెష్గా మలచడం ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. మరి ఈ సినిమాలో మంచి జోషన్ అందించే మరో వండర్ఫుల్ ట్రాక్, ఎస్పెషల్లీ మరి తన లవర్ని పాట పట్టిస్తూ సాగే అల్లరి అల్లరి పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తూ ఉంది. ఈ సినిమాలో తన లవర్ ఎవరు తెలుసా, తన పేరేంటో తెలుసా, సునీత. సునీత పేరు మీదనే ఈ పాట ఉందన్నమాట. చంద్రబోస్ గారు దీన్ని ఎంతో అద్భుతంగా రాశారు. శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ పాట ఇప్పుడు లేట్ చేయకుండా మీకు వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

బికాజ్ ఆ రోజుల్లో సునీత అనే పేరున్న వాళ్ళని కూడా చాలా మంది నై చూడుంగా నై చూడుంగా నై చూడుంగా రే అంటూ ఎప్పుడు పడ్డారు. రైట్, ఎనీవేస్, అద్దరిపై పాట విన్నారు కదా, ఇలాంటి పాటలు వింటే నేను కూడా నై చూడుంగారే ఇంకా పాటలు వినిపించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? ఎస్. మరి చింతకాయ రవి మూవీ నుంచి మనకు కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఈ సినిమా మరో ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే విజువల్స్. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఫేమస్ లొకేషన్లో చాలా గ్రాండ్గా పిక్చరైజ్ చేశారు. వెంకటేష్ గారి మేక్ ఓవర్, స్టైలిష్ లుక్స్ అండ్ యుఎస్ వైబ్ స్క్రీన్ పై చాలా కలర్ఫుల్గా కనిపించాయి. దీనికి తోడు ఒక పాట ఉంటుంది, ఏ షావా షావా ఏ బల్లే బల్లే అంటూ నేనేం పాడను, కంగారు పడకండి. మరి ఈ పాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చే సర్ప్రైజ్ క్యామియో,

స్క్రీన్ పై చాలా కలర్ఫుల్గా కనిపించాయి. దీనికి తోడు ఒక పాట ఉంటుంది, ఏ షావా షావా ఏ బల్లే బల్లే అంటూ నేనేం పాడను, కంగారు పడకండి. మరి ఈ పాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చే సర్ప్రైజ్ క్యామియో అప్పట్లో థియేటర్లలో మాస్ రచ్చలేపింది. ఇప్పటికీ వాళ్ళ కాంబినేషన్ చూస్తే భలే ఉంటుంది. లేట్ చేయకుండా ఆ పాట మీకోసం వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలనించే సంపూర్ణ

0: స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక ఆర్థిక వైజ్ఞానిక రాజకీయ వాతావరణంలోనూ విజయాలు అపజయాలు అభివృద్ధి ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: ఏ బల్లే బల్లే రైడ్ మరి జోరు జోరు కంటిన్యూ అవుతూ ఉంటుంది 9:15 వరకు. చింతకాయల రవిలో మరి రెండు అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఆ పాటలు కూడా వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్ల పాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆద్య సురభి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. చింతకాయల రవి మూవీ నుంచి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నటువంటి పాటలు వింటూ ఉన్నాం కదా. ఇక ఈ పాటలకు విశాల్ శేఖర్కి రాక్ ట్యూన్స్ ఇస్తే సినిమాలోని ఎమోషన్స్ని, కామెడీని, డ్రామాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది మాత్రం మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీన్లో ఫన్ ఉన్నా, మదర్ సెంటిమెంట్ ఉన్నా, మణిశర్మ గారు రీరికార్డింగ్ ఆ సన్నివేశాలకు ప్రాణం పోసింది. పాటలు ఒకరు, బీజిఎం మరొకరు చేసినా ఎక్కడ ఫ్లోని మిస్ అవ్వకుండా సినిమా రేంజ్ని పెంచడంలో మణిశర్మ గారి మార్క్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా కీలకంగా నిలిచింది. విశాల్ శేఖర్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి మరో అదిరిపోయే పాట, చాలామంది చింతకాయల రవి అనే సినిమా పేరు చెప్పగానే ఆ పాటను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఆ పాట ఏంటి అంటే, జనరల్గా మనసుకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగినప్పుడు పెదవులపైకి వచ్చే మొదటి మాట బాగుంది కదా. మరి బాగుందే అనే కదా, మరి ఆ పదాన్నే మెయిన్లీ తీసుకుని బాగుందే బాగుందే అనే పాట రాశారు చంద్రబోస్ గారు. మరి విజయప్రకాష్ హంస్గా ఏర్పడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

పాట బాగుంది, పాట వెనక మాట బాగుంది కదా. రైట్, మనం ఉంటున్నాము చింతకాయల రవి మూవీ నుంచి. అందమైన అద్భుతమైన పాటలన్నీ కూడా వింటూ ఉన్నాము మన ఏక చిత్ర గీతాలు సెగ్మెంట్లో. సరే మరి, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన మూవీ చింతకాయల రవి. ఇప్పటికీ టీవీలో వస్తే రిమోట్ పక్కన పడేసి ప్రశాంతంగా చూసే పక్క కంఫర్ట్ మూవీ అనమాట. హాయిగా హాయిగా సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకోవడమే కాదు, ఇలా పాటలు వింటున్నప్పుడు ఒక్కొక్కసారి డ్యాన్స్ చేయొచ్చు, ఒకసారి ఫీల్ అవ్వచ్చు అనమాట పాటలను కూడా. సో మరి ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీకెండ్లో మళ్ళీ మీరు ఒకసారి ఈ సినిమాని మీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అన్నీ ఉంటాయి కాబట్టి చూడడానికి ట్రై చేయండి. ఇక ఎండ్ చేసేక ముందు, అంటే ఈ సెగ్మెంట్ ఎండ్ చేసేక ముందు, చింతకాయల రవి మూవీ నుండి మరో వండర్ఫుల్ సాంగ్. ఏంటి ఆ సాంగ్ అంటే, హృదయపు లోతుల్లోంచి తన్నుకొచ్చే సెంటిమెంట్, ప్రేమ కలగలిపి గుండెని తాకే వేళ ఎందుకో అని పాడుకోవాలనిపిస్తుంది కదా. మరి అలాంటి పాట సోనునిగా మా మహాలక్ష్మి అయ్యారు పాడినటువంటి ఆ పాట చంద్రబోస్ గారు సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈరోజు ఏకచిత్ర గీతాల్లో చింతకాయల రవి మూవీ నుండి అందమైన అద్భుతమైన పాటలు విన్నారు కదా. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల జరగని ఆనందం మాలనిచ్చే సంపూర్ణ వినోదం.

తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం.

0: ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9:15 కావస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10:01 అయింది. మరి ఊరంతా నిశ్శబ్దంగా మారుతున్న వేళ గతాన్ని గుర్తు చేసే పాత పాటలతో మీకోసం సిద్ధం నాటిమీటి సినీ గీత మాలిక మధురిమ.
2: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
3: హృదయపు పలకరింతలు, జీవిత ఆనందానికి జలధరింపులు మది ఉత్తుంగ తరంగమై ఎగసిపడుతూ ఉంటే ఓ వసంత ఋతువులో ఓ వెన్నెల రేయిలో ఆనందాన్ని ప్రకటించేందుకు నాదాన్ని ఆసరాగా తీసుకుని వీణను సవరించి పాడమని ఎక్కడో రహస్యంగా వింటున్నా గోపాలని వేణుగాను అందుకు జతగా మారుతుందని పాడుకున్న పాట తొలితరంగేయం. ఇద్దరు మిత్రులు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

భగవద్భక్తి అనేక రకాలు. పరీక్షిత్ మహారాజులాగా శ్రవణ భక్తిని ఆశ్రయించిన, నారదునిలాగా కీర్తనా భక్తిగానం చేసిన, ప్రహ్లాదునిలా నామము రూపమో స్వరూపమో స్మరణం చేసిన, భరతునిలా పాదసేవనం చేసిన, అర్చించినా వందన మొరరించినా దాస్య సఖ్య ఆత్మ నివేదనలో ఏ రూపం ఎంచుకున్నా భక్తుని ఉద్దేశం భగవంతుని చేరటమే. భక్తి మార్గాలన్నింటినీ నమ్ముకుని భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపమని వేడుకుంటున్న గీతం. భాగ్యరేఖ చిత్రంలో పి. సుశీల, దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయం, సంగీతం పెండియాల.

ఎన్ని చెట్ల గుబుర్లలో బయటికి కనిపించకుండా దాక్కున్న పుష్పం సువాసన బయటికి తెలియకుండా దాచలేదు. సంధ్యాకాంతిలో మెరిసిపోయే మాణిక్యం ఎంత దుమ్ము కొట్టుకుపోయినా తన ప్రకాశాన్ని వేడదు. అలాంటిది రూపమే రత్నదీపంగా, పెదవుల చిరునవ్వే నవ్వుల మధువనిగా ఓ పక్క భావిస్తుంటే, మరోపక్క కొనతేరిన మీసాన్ని బుగ్గలపై జాబిల్లి మెరుపుల్ని, వరుణి చూపుల్ని, తూపుల్ని

0: తలుచుకుంటూ వలపు సంకెళ్లల్లో అందించటానికి దాగిన దాగని ప్రియుని పిలిచే గీతాన్ని చిందుల అందాలతో స్వరగింతులతో సంగీతంగా స్వరపరిచిన గేయం. లక్షాధికారి చిత్రంలో పి సుశీల, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.
1: దాతాలంటే దాగదులే, దాగుడు మూటలు సాగవులే, వలపుల సంఖ్యల బిగితే దాకా వదలను వదలను వదలనులే. దాతాలంటే దాగదులే, దాగుడు మూటలు సాగులే, వలపుల సంఖ్యల బిగితే దాకా వదలను వదలను వదల

0: తనలనునే.
1: ఇష్టం ఎక్కువైనా కష్టమే, తనలాగా మరొకరు ఎవరైనా ఇష్టపడితే ఇంకా ఏమైనా ఉందా? తన పని ఏం కావాలి? అసలు తలవటానికి ఇష్టం ఉండదు. దొరకక దొరకక దొరికిన అద్భుతాన్ని వదులుకోలేక అందాన్ని అభివర్ణిస్తూ చంద్రబింబాధరాన్ని ఒకరు, అపర పరాక్రమాన్ని మరొకరు పొగుడుకుంటూ కనుచూపు మహేంద్ర జాలాన్ని, మోముల మొలకెత్తిన నవ్వుల పువ్వుల దరహాసాల్ని వర్ణించుకుంటూ మనసును అద్భుత రసంలో ఓలలాడిస్తూ పాడుకున్న రసాత్మక గీతం. అమాయకురాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

చకిత చంద్ర కాంతుల్ని, చేలాంచెల చామరాన్ని, కలరవ పూరిత నూపుర శబ్దాన్ని, దిగంతాల వరకు వ్యాపించే సువాసనలు వెదజల్లే సుమ సౌరభాన్ని గుర్తుకు తెచ్చే లీలామానుష సౌందర్యానికి జ్యోతలు అర్పిస్తూ చల్లని చూపులతో చెల్లులని, కరుకు చూపులతో అసురుల్ని ఒకే సమయంలో చూడగలిగి లావణ్య భాషిత కుసుమ కోమల నయగారాన్ని ఒకవైపు, అరవీర భయంకర కరవాల సహిత జయ వీరాన్ని మరొకవైపు ప్రదర్శిస్తూ సాగిపోయే బృందావన విహారిని నల్లనయ్యని కీర్తిస్తూ ఈ పాట. శ్రీకృష్ణ విజయం చిత్రంలో పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సంగీతం పెండ్యాలా.

పున్నమి వెన్నెలలో వెన్నెల విరబోయక ఎండలు కాస్తాయో చెప్పండి. కాని అది ఒక పెద్ద సమాచారంలాగా తనని జాబిల్లుతో పోల్చుకుంటూనే నచ్చిన నెచ్చలకి ముచ్చట్లు చెబుతూ కంటినిండా కాంతిని, బుగ్గనిండా సిగ్గుని, కలహంస నడకని, ముద్దులడికే మూమిని మెచ్చేసుకుంటూ అలా వచ్చేశానని సయ్యాటకు సయ్యేనా అని ఆహ్వానిస్తూ స్వాగతగీతి పాడుతున్న ఈ పాట మధుర గాయకుని స్వరంలో. అల్లుడే మేనల్లుడే చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, బి శంకర్ సంగీతం.

వచ్చాడే నీకు మనసిచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్ల జాబిల్లి వచ్చాడే పిల్ల రేకు రేకున్న నువ్వు సోకు చేసుకున్నావే రేకు రేకున్న నువ్వు సోకు చేసుకున్నావే ముద్దు మొగము చూసి

0: ఎంతో మెచ్చాడే నీకు మనసు ఇచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్ల రాజుని వచ్చాడే పిల్ల.
1: కులం అనేది జన్మకు సంబంధించింది కాదు, సంస్కారబద్ధమైంది. సత్యతత్పరత, ధర్మబుద్ధి, భూతదయ ఇవి హరికులమునకు పునాదులు అంటూ అన్నమయ్య ఆనాడే ఏ కులజుడైననేమి అన్న సంకీర్తనలో నుతించాడు. వీచే గాలికి పూచే పూలకు వెన్నెలకు లేని కులం మనకెందుకంటూ, పాలకులేని వర్ణం ప్రతిభకు ఎందుకంటూ, నీ నా భేదాలు చివరిదాకా మిగలవు, జగమున మిగిలేది యశమే అని మధురగాయని గళంలో. కర్ణ చిత్రంలో పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం.

మదిలో సిగ్గు మొలకలు ఎత్తగానే అది కన్నుల్లో మత్తుమత్తు కాంతిని నింపుతుంది. అది వలచిన ప్రియుని చెంతకు చేరుస్తుంది. అందం చందం ఉండి ముద్దు మురిపంతో ముస్తాబై జడలో పూలను ముడిస్తే బావుంటుంది కాని మూతిని కూడా ముడుచుకుంటే ఎలా అని అంటూ తనపై వచ్చిన కోపాన్ని తగ్గించేందుకు ఒక యుగళ గీతి. అభిమాన చిత్రంలో ఘంటసాల, జిక్కి, బృందం. ఆరుద్ర రచన ఘంటసాల వెంకటేశ్వరరావు. స్వీయ సంగీతం.

అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు చిన్నప్పుడు చదువుకున్నాం. పడవ, కడవ, చిలక, పలక కాస్త పెద్దయ్యాక చదువుకున్నాం. ఇవేవీ చదవకుండానే కొండలకు కో అంటే తిరిగి కో అని పలుకుతాయి, అలాగే హృదయాలు కూడా పిలిస్తే తిరిగి పలుకుతాయి అని, అలాంటి చదువు ఉంటే జీవితమంతా మనసులో రాసుకుని మననం చేసేలా ఉంటాయని, సముద్రం పుట్టిన ఇసుకలో రాసిన రాతలు కెరటాలకు కొట్టుకుపోతే ఇంకా నేర్చుకునేందుకు ఏముంటుందని మాటలలో మదిని ప్రబోధిస్తున్న పాట. మట్టిలో మాణిక్యం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఆచార్య ఆత్రేయ రచన, సత్యం సంగీతం.

ఊహను మెదిలిన రూపం మనసుకు భావమై స్ఫురిస్తుంది. భావం పాటగా రాగమయమై తాళంతో పాటు నడుస్తుంది. అదే భావ రాగ తాళ సమ్మేళనం. పాలు తేనె కలిసి జాలువారిన చందాన, నింగి నేల కలిసి క్షితిజ సమాంతరంలో సంగమించిన చందాన, మనసు మమత ఏకమైన క్షణాన, సమత మమత కలిసిన మానవత్వ సంగమంలో పాడుకున్న యుగల గీతం. కోడినాగు చిత్రంలో ఘంటసాల పి సుశీల, మల్లెమాల రచన, పెండ్యాల సంగీతం.

అడుగులకు అరిసెలు, బోర్లా పడితే బొబ్బట్లు, పిల్లలకు ప్రతి కదిలికకు ఓ పిండి వంటగా జరపడం సంప్రదాయం. కారణం, పిల్లల్ని పెంచడంతో పాటు వారితో పాటే మన ఆశల్ని, ఆశయాల్ని కూడా పెంచుకుంటాం, నలుగురితో పంచుకుంటాం. నవ్వులు, తెల్లని సన్నజాజుల ధావళ్యాన్ని, చల్లని చందమామ చల్లదనాన్ని వారితో పోల్చుకుంటాం. చెంగు చెంగున తువ్వాయి గంతులేసినట్టు ఒడిలో చిన్నారి గెంతుల్ని సంబరంగా చూసుకుంటూ ఆనందిస్తాం. ఆటలు, పాటలు, చేష్టలు, చూపులు, ఆశలు, ఆశిస్సులతో ప్రకృతితో పాపాయిని ముడేసి మరి పాటలు కూడా పాడేస్తాం. అమాయకురాలి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి. సుశీల, ఆరుద్ర రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

కనులు లేవని కలత వలదని, అవే ఉంటే ఈ లోకం పోకడ చూడాల్సి వచ్చేదని అంటూ, ఇదేదో పెద్ద గొప్ప ప్రపంచం కాదు అని, కళ్ళున్న మనిషి కూడా ఆకలి ఆశ కనపడవని, అవి అంతులేకుండా ఉంటూనే ఉంటాయని, పాలిచ్చే గొడ్డు గడ్డి

తెలిమేసి పాలిస్తుంది. అయితే ఆ పాలన తాగిన మనిషి మాత్రం తన మనస్సులో విషం చూపిస్తాడు అంటూ ముద్దు మురిపంగా చూసుకునే గులాబీకి ముళ్ళున్నట్టుగానే మహారాజులాంటి మొగలి పువ్వు సువాసనల్లో మిన్నాగు ఉన్నట్టే డబ్బే మనిషిని ఉన్నవారిగా లేనివారిగా మార్చేస్తోందంటూ జాలిగా ఓ లాలిపాట. తొలికోడి కూసింది చిత్రంలో ఎస్ జానకి, ఆచార్య ఆత్రేయ రచన, విశ్వనాథన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం

0: నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్ల పాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం ఈ కార్యక్రమంలో అత్యవసర వైద్య చికిత్స అనే అంశంపై డాక్టర్ కె రంజిత్ కుమార్ గారితో పరిచయం వింటారు. రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ అనే అంశంపై సిడిఎస్సి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం వింటారు.

0: తమ కళాల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.